శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ ఈరోజు శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 14 సెకండ్లు. శుభోదయం.

Thank you.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో దైవ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. మానవుని పాపాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని కారుణ్యం అంతకంటే అధికమైనదని విశ్వసించాలి. సముద్రపు నురుగు కంటే కూడా ఎక్కువ పాపాలు చేసినా సరే తన పాపాలకు సిగ్గుపడి దేవుని ముందు పశ్చాత్తాప హృదయంతో విలపిస్తూ వేడుకుంటే దేవుడు అతని మొర ఆలకించి తన కారుణ్య ఛాయలో రక్షణ కల్పిస్తాడు. మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలి రండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి తన సృష్టిని ప్రేమిస్తాడు. ఓ ప్రవక్త, ఇలా అను, మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. మీ మీదకు శిక్ష రాకమునిపే మీకు ఎవరి నుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునిపే మీరు మీ ప్రభు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి అని దివ్య ఖురాన్ బోధిస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ దశలోనైనా పాపాలకు సిగ్గు పశ్చాత్తాపాల అనుభూతి కలిగితే అది దేవుని కటాక్షమని గ్రహించాలి. దైవం వైపు మరలడానికి తౌబా అంటే పశ్చాత్తాపం ద్వారం తెరిచే ఉంటుంది. దాసుల శ్వాస చెదరక మునిపే దేవుడు వారి క్షమాపణ స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. తౌబా అంటే మరలటం, వెనక్కి తిరిగి రావటం అనే అర్థాలున్నాయి. ఈ తౌబా మూడు షరతులపై ఆధారపడి ఉంది. ఒకటి, మానవుడు తాను చేసింది తప్పని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, సిగ్గుపడాలి. రెండు, వెంటనే ఆ తప్పుడు పనిని వదిలిపెట్టాలి. మూడు, మళ్ళీ దాని జోలికి పోనని గట్టిగా నిర్ణయించుకోవాలి. తప్పుడు పనులకు అనుకూలంగా ప్రమాణాలు చూపెట్టేవారికి పశ్చాత్తాప భాగ్యం ఎన్నటికీ లభించదు. కొందరు ఒకవైపు తప్పు చేస్తూనే మరోవైపు పశ్చాత్తాపం కూడా చెందుతుంటారు. అలాంటి పశ్చాత్తాపానికి అర్థమే లేదు. అసలు పశ్చాత్తాపం అంటేనే చేస్తున్న తప్పుడు పనిని తక్షణమే మానేసి ఇక ముందెన్నడూ అలాంటి పనిని చేయనని మనసులో గట్టిగా నిర్ణయించుకోవటం. మన పాపాల నిష్కృతి కోసం పశ్చాత్తాపం చెంది క్షమాపణ అయితే వేడుకోవాల్సిందే. అయితే దాంతోపాటు క్రియాత్మక పశ్చాత్తాపం కూడా జరగాలి. అంటే అలా వేడుకోవటంతో పాటు దైవ మార్గంలో కొంత ధనం ఖర్చు పెట్టాలి. మంచి వైపునకు మరలడానికి ఈ చర్య ఎంతో దోహదపడుతుంది. అల్లాహ్ అనుగ్రహంతో మనిషికి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవటంలో సౌలభ్యం కలుగుతుంది. నిప్పును నీరు ఎలా ఆర్పి అంతం చేస్తుందో అదేవిధంగా దానం పాపాలను నిర్

0: మూలిస్తుంది అని మన ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించటం గమనార్హం. దైవదాసుడు ప్రతి పరీక్షను సహనంతో ఎదుర్కోవాలి, కానీ దైవ సన్నిధిని విడనాడే భావన అతని మనస్సులో కలగకూడదు. సత్య మార్గంలో మనిషికి ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, దైవం ఎన్ని విధాల పరీక్షించినా, తాను ఎన్ని హింసలకు గురైనా, అదంతా అతని జీవితాన్ని ప్రకాశింపచేయడానికి, ఆయన ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందింపచేయడానికి ఒక సాధనం కావాలి. ప్రాపంచిక అవమానం శాశ్వతమైన గౌరవానికి గట్టి సోపానం కాగలగాలి. దైవ సన్నిధిని వదిలి మరొక చోట గౌరవాన్ని వెతికే వ్యక్తికి ఎక్కడా గౌరవం ప్రాప్తం కాదు. అతను ప్రతి చోట అవమానం పాలవుతాడు. భూమి ఆకాశాల్లోని ఏ ఒక్కటి అతన్ని గౌరవ దృష్టితో చూడదు. మనలో ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ యథార్థం అందరికీ తెలుసు. మనం చేసిన పనుల్ని గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూ పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా మన ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. ఆమీన్.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి షరీఫా.

0: పొలం పనులు.
1: మన రాష్ట్ర రైతాంగానికి వివిధ పంటల్లో ఈ వారం చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లాం ఆచార్య ఎన్జీ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే ఎల్నినో నేపథ్యంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కురిసిన వర్షాలు సమానంగా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నీరు బయటకు పోవటానికి వీలుగా కాల్వలను చేసుకోవాలి. తరచూ ముంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ముంపును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. వెద పద్ధతిలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయటం వల్ల ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంత నీరు కాలువల్లో నిలబడటం వల్ల వర్షాలు కురవనప్పుడు కొంతవరకు బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఎడగారులో దక్షిణ మండలంలో సాగు చేసిన వరి పిలకల దశలో ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో నీరు పెట్టి ఉదయం తీసివేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా సల్ఫేట్ ఉన్న ఎరువులను పైపాటుగా వేయకూడదు. చౌడు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చౌడు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో చౌడును తట్టుకునే రకాలతో పాటు యాజమాన్య చర్యలను చేపట్టుకోవాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందువల్ల నీటి లభ్యత ఆధారంగా వరిని సాగు చేసుకోవాలి. నీరు తక్కువ ఉన్నప్పుడు పంటకాలం 140 రోజుల్లోపు ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ నెలలో మధ్యకాలిక అంటే 140 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి మార్టేర్ సాంబా అంటే MTU 1224, MCM 103, MTU 1282, MCM 125, MTU Rice 1310, MTU Rice 1232, MTU Rice 1275, పాండురంగ అంటే MCM 100, భీమ అంటే MTU 1140, నంజాల సోన అంటే NDLR 7, MTU 1271, ఇట్లాంటి రకాలను ఆయా ప్రాంతాలకు సిఫార్సు ప్రకారం రైతులు వారి భూమి పరిస్థితిని బట్టి మార్కెట్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని ఈ నెల మొదటి పక్షంలోపు నారుమళ్ళు పోసుకోవాలి. వెద పద్ధతిలో అయితే ఈ నెల 2వ పక్షంలోపు విత్తుకోవటం పూర్తి చేసుకోవాలి. వీలున్నంత వరకు సార్వ సకాలంలో విత్తుకోవటం వల్ల దాళ్వ సకాలంలో సాగు చేసుకోవటానికి అలాగే వరి తర్వాత 2వ పంట వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది.

పీకడానికి వారం రోజుల ముందు ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోపిరాన్ 3G గుళికలు చల్లడం వల్ల నాటిన 20 నుండి 25 రోజుల వరకు కాండం తొలచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించుకోవచ్చు. ఇక ప్రత్తి పంట విషయానికొస్తే, ఈ నెలలో ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాలు సుమారు 80 నుండి 100 మిల్లీమీటర్లు కురిసిన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. ఈ సంవత్సరం వాతావరణ సూచనల ప్రకారం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల రైతు సోదరులు వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి మొక్కలను బోదెలపై నాటడం వల్ల కురిసిన వర్షం బోదె కాలువల్లో నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. నాటిన 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చేయటం ద్వారా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. వరుసల మధ్య భూమిలోని తేమను సంరక్షించుకోవటం కోసం వరుసల మధ్య పంట అవశేషాలు, ఎండుగడ్డి లేదా సేంద్రీయ పదార్థాలతో మల్చింగ్ చేయటం వల్ల నేలలోని తేమను కాపాడుకోవచ్చు. ఇక అపరాల విషయానికి వస్తే, అపరాలలో మన ప్రాంతంలో ఎక్కువగా మినుము, పెసరును సాగు చేస్తూ ఉంటారు. ఈ మినుములో LBG 932, LBG 904, TBG 129, LBG 884, GBG 1, TBG 104, PU 31 రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాలి. పెసర్లో అయితే LGG 630, 607, 460, IPM 2-14, TM 96-2, WGG 42 ఈ రకాలని ఎంపిక చేసుకొని వేసుకోవాలి. ఇక నేల తయారీ విషయానికి వస్తే, మురుగునీరు పోయే వస్తు ఉన్నటువంటి, తేమను నిలుపుకోగలిగినటువంటి భూములు ఈ పంటలను సాగు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు పనికిరావు. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను ఎకరాకు వేసి కలిదున్నుకోవాలి. విత్తే ముందు విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనికోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా మాంకోజిబ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. చివరిగా విత్తే ముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఇక చెరుకు పంట విషయానికి వస్తే, ఫిబ్రవరి మార్చి మాసాల్లో నాటిన మొక్క తోటల్లో చాళ్లలో మట్టిని 1 అడుగు లోతు వరకు తవ్వి దుబ్బుల మొదళ్లకు మట్టిని ఎగదోసుకోవాలి. డిసెంబర్ జనవరిలో నాటిన చెరుకు తోటలకు, కార్సీ చేసిన తోటలకు మొవ్వులో 8 పచ్చటి ఆకులు వదిలి జడచుట్లు వేసుకోవాలి. వర్షపాతాన్ని అనుసరించి చెరుకు బాగా ఎదిగే దశలో, అంటే జూన్ జూలై మాసాల్లో, నేల స్వభావాన్ని బట్టి వర్షాభావ పరిస్థితుల్లో తేలిక నేలలకు 10 రోజులకు ఒకసారి, బరువైన నేలకైతే 15 రోజులకు ఒకసారి తరలిస్తూ ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో మురుగునీటిని చెరుకు తోటల నుండి బయటకు తీసివేసేందుకు 2 అడుగుల లోతులో ఊట కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో చెరుకు పొలం చుట్టూ వరి సాగు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వరి పొలంలోని నీరు చెరుకు తోటల్లోకి రాకుండా చుట్టూ ఉన్న గట్లను బలంగా వేసుకోవాలి. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే, వర్షాధారంగా దీర్ఘకాలిక రకాలను, మధ్యకాలిక రకాలను ఈ నెల 15 వరకు, స్వల్పకాలిక రకాలనైతే ఈ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. చిరుధాన్య పంటల విషయానికి వస్తే, చిరుధాన్య పంటల్లో జొన్న పంటలో విత్తిన 2 వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసేసుకోవాలి. విత్తిన 20 నుండి 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. సజ్జ పంట విషయానికి వస్తే, ఎకరానికి నాటే పద్ధతిలో అయితే 1.6 కిలోలు, విత్తే పద్ధతిలో అయితే 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పంటను ఈ మాసంలో కూడా విత్తుకోవచ్చు. ఇక రాగి పంటను ఈ మాసంలో కూడా విత్తుకోవచ్చు. 2.5 కిలోల విత్తనంతో పెంచిన 5 సెంట్ల నారు ఎకరం పొలంలో నాటుకోవటానికి సరిపోతుంది. కొర్ర పంటను కూడా ఈ మాసంలో విత్తుకోవచ్చు. ఎకరాకు వరుసల్లో నాటడానికి 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే 4 నుండి 7 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, ఖరీఫ్లో రాయలసీమ, అంటే దక్షిణ మండలం, ఇంకా అత్యల్ప వర్షపాత మండలాల్లో 1 మొదటి వారం వరకు, ఇంకా ఉత్తర కోస్తాలో 1 జూలై వరకు విత్తుకోవచ్చు. రాయలసీమ అంటే దక్షిణ అత్యల్ప వర్షపాత మండలాల్లో 1 జూలై మొదటి పక్షం వరకు విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. రకాల విషయానికి వస్తే, విశిష్ట, హిమని, నారాయణి, కదిరి 6, ధరణి, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, నిత్యహరిత, ధీరజ్, ప్రగతి, కదిరి లేపాక్షి రకాలను విత్తుకోవచ్చు. విత్తన మోతాదు విషయానికి వస్తే, కదిరి 6

0: ధరణి ఇంకా విశిష్ట రకాలకు ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరాకు అవసరం అవుతాయి. లావు గుత్తి రకాలు చిన్న గుత్తి రకాలకు ఖరీఫ్లో 64 నుండి 68 కిలోలు ఎకరాకు అవసరం అవుతుంది. అలాగే కదిరి 7 బోల్డ్, కదిరి చిత్రావతి ఇంకా కదిరి అమరావతి రకాలకు ఖరీఫ్లో 40 నుండి 42 కిలోలు ఎకరాకు అవసరం అవుతుంది. కదిరి లేపాక్షి రకానికైతే 30 నుండి 35 కిలోలు ఎకరాకు విత్తన మోతాదు అవసరం అవుతుంది. ఈ మాసంలో విత్తుకునే రైతులు విత్తన శుద్ధిని తప్పకుండా చేసుకొని విత్తుకోవాలి. ఇక మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే, వేరుశనగలు అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు నీటి ఒరవడిని అరికట్టే పంటలైనటువంటి ఉలవ, అలసంద కలిపి విత్తితే ఒరవడిని అరికట్టడమే కాకుండా ఎక్కువ నికర ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదం, జొన్న, సజ్జ పంటలను, ఇంకా నల్లరేగడి నేలల్లో ప్రత్తి, కంది, ఆముదం పంటలను జూన్ జూలై మాసాలలో విత్తుకోవచ్చు అని తెలియచేస్తున్నారు.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరం.

0: పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
1: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి ఈరోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
2: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపు ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు గడు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠపై దండయాత్ర. ఆ తరువాత సురభ

0: శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచాజా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తస్య జాపానస్య సమకక్షీయా సానే తాకాయిచి ఇత్యేష పాకిస్తానాత్ సీమాపారే ఆతంకవాదం సమేత్య సర్వేషు రూపేషు అభివ్యక్తిషు ఆతంకవాదస్య హింసక ఉగ్రవాదస్య చ నిందాం కృతవంతౌ. భారత జాపాన వార్షిక శిఖర సమ్మేళనస్య సంయుక్త వక్తవ్యే ద్వౌ నేతారౌ గతవర్షే అప్రేల మాసస్య ద్వావింశతి దినాంకే జమ్మూ కశ్మీరస్య పహల్గాం ఇత్యత్ర జాతం ఆతంక్యాక్రమణం కట్వా లోచితవంతౌ. ఉభౌ ప్రధానమంత్రిణౌ హింద ప్రశాంత క్షేత్రస్య ఉభయోః దేశయోః మధ్యే సహయోగం విస్తారయితుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ.
3: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
2: భారత జాపాన విశేష సామరిక వైశ్విక సహభాగిత్వస్య ఆధారస్తంభేషు అన్యతమార్థిక సురక్షా ప్రధానతాయాః విషయే భారత జాపాన దేశౌ పరస్పరం ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవంతౌ. ఆర్థిక సురక్షా సహకార విషయే భారత జాపాన సంయుక్త ఘోషణాపత్రే అవదతాం యత్ ఆర్థిక సురక్షా సహభాగిత్వం పరస్పర విశ్వాసస్య సహభాగీ మూల్యానాం సంబద్ధ హితానాంచ ఆధారేణ వర్తతే. ఉభయోః పక్షయోః సమృద్ధిః సురక్ష ఆర్థిక భవిష్యంచ సుదృఢతయా పరస్పరం సంబద్ధమస్తి ఇతి మాన్యతా అస్తి. అద్యతనీకృతస్య ముక్తస్య చ ఇండో పసిఫిక్ ఇత్యస్య తథా చ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద రీజన్స్ మహాసాగర్ ఇతి ఉపక్రమస్య సమన్వయ ఉభయోః పక్షయోః కృతే ఆర్థిక సురక్షా సహకారం వర్ధయితుం ఆవశ్యకం ప్రోత్సాహనం ప్రదదాతి ఇతి ఘోషితా అస్తి. లోకసభాధ్యక్షః ఓం బిర్లా అద్య కోలకాతాయాం పశ్చిమబంగాళ విధానసభాయాః నవనిర్వాచిత సదస్యేభ్యః ద్విదివసీయ అభివిన్యాస కార్యక్రమస్య ఉద్ఘాటనం కరిష్యతి. అస్య కార్యక్రమస్య ఉద్దేశ్యం నవనిర్వాచితేభ్యః సదస్యేభ్యః సమితి వ్యవస్థ, విత్తీయ నిరీక్షణం, సంసదీయ విశేషాధికారాః, విధాయకేషు ఉదయోన్ముఖ ఆంకికీయోపక్రమాః ఇత్యాదీనాం సంసదీయ విధాయి కార్యాణాం వివిధ పక్షేభ్యః పరిచయ ప్రదానం వర్తతే. పంచాయతీ రాజ మంత్రాలయ షోడశ విత్తాయోగస్య అనుశంసానాం విషయే విచారార్థం అద్య నవదిల్ల్యాం రాజ్యస్య పంచాయతీరాజ మంత్రిణాం ఏకాం రాష్ట్రీయ కార్యశాలాం ఆయోజయతి. కార్యశాలాయాః అధ్యక్షతాం కేంద్రీయ పంచాయతీరాజ మంత్రి రాజీవ రంజన సింహః, కేంద్రీయ రాజ్య మంత్రిణః ప్రొఫెసర్ ఎస్పి సింహ బఘేలస్య ఉపస్థితౌ కరిష్యతి. కార్యశాలావధౌ చర్చా విత్త మంత్రాలయస్య వ్యయ విభాగ ద్వారా ప్రఖ్యాపితస్య షోడశ విత్తాయోగ గ్రామీణ స్థానీయ నికాయానుదానస్య కార్యాన్వయనాయ పరిచాలన దిగ్నిర్దేశేషు కేంద్రతా భవిష్యతి.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పర్యావరణం, గాంధీజీ ఈ అంశంపై శ్రీ దుర్గారాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం గాంధీ మార్గం.

8:35 ఫిలిం గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథి ప్రొఫెసర్ ప్రవీణ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం తరువాయి రాబోయే అతిథి ఈ కార్యక్రమం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఫిలిం గీతాలు. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు వింటారు. 1:10 ఫిలిం గీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావంపై శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారు ప్రసంగం వింటారు. లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 2:30 తెలుగు ఫిలిం గీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4:00 యువలయ, 5:00 ఫిలిం గీతాలు. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి విశ్వనాయక విజయ నాటకంలో నాగమ నాయకుని పాత్ర నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియంపై శ్రీ మాడుగుల శ్రీనివాసరావు ఉంటారు. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో సాగు భూముల్లో సేంద్రియ

కర్బనం యొక్క, సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 ఒక డైలీ అప్డేట్స్ ఇంగ్లీష్లో వింటారు. విని వెంటనే ఫిలిం గీతాలు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న కార్యక్రమం వింటారు. సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో నిత్య జీవితంలో సైన్స్ అంశంపై డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వినవచ్చు రాత్రి 8:00 గంటలకు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు.

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. 7:05 వస్తుంది సమయం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.
1: 7:05 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది 2022 జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది 9 ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికున్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
3: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై. లేకిన్ జసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజన్ ఫిలాసఫీ యాని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్ని ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
2: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై

చైన్లు సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత్ జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగిల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 32వ మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది.

0: జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత్ జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 60వ శ్లోకం.

కౌంతేయ, అర్జున, మోహాత్ అహంకారజన్యమైన అవివేకంతో, యత్ ఏ పనిని, కర్తుం చేయుటకు, నా ఇచ్ఛసి ఇష్టపడవో, తత్ అపి దానిని కూడా, స్వభావజేన జన్మసిద్ధమైన, స్వేన నీకు సంబంధించిన, కర్మణ క్షత్రియత్వరూపమైన పూర్వకర్మచేత, నిబద్ధ కట్టివేయబడిన వాడివై, అవశ పరవశుడవై, కరిష్యసి చేయగలవు.

అర్జున, అదేమిటి నా నిర్ణయాన్ని మరొకరు మార్చడం ఎలా సాధ్యమవుతుంది అనే అవివేకంలో పడతావేమో. నీకు జన్మసిద్ధమై సంక్రమించిన క్షత్రియత్వ వీరత్వ రూపమైన పూర్వకర్మ చేతిలో నువ్వు ఇప్పటికే బందీగా ఉన్నావు. అందుచేత నువ్వు ఏది ఇప్పుడు వద్దనుకుంటున్నావో

దానిని మరొక సందర్భంలో పరవశుడవై చేసి తీరుతావు. దుర్యోధనుడు ద్యోతక్రీడ కోసం ధర్మరాజుని ఆహ్వానించినప్పుడు ఇది మాయాజోదమని ధర్మరాజు గుర్తించి తన తమ్ముళ్లతో చర్చించాడు. ఆ సందర్భంలో రాబోయే మహాయుద్ధ నివారణ కోసం నీవు ఏది చేసినా దానిని మేము సమర్థిస్తాము అని సోదరులు నలుగురు వాగ్దానం చేశారు. కానీ ఆ జోదం దగ్గర గందరగోళం జరిగిపోయేసరికి ఎవరికి వారు వీరావేశానికి పరవశులై ఎవరి శైలిలో వారు మేము శత్రు సంహారం చేసి తీరుతామని నూతన ప్రతిజ్ఞలు చేశారు. ఆ ప్రతిజ్ఞల ప్రకారమే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. ఇలాంటి పూర్వ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకునే భగవానుడు అర్జునుడికి ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. స్వభావజేన కౌంతేయ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వన సంరక్షణ జనజీవన రక్షణ ఈ అంశంపై శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు వింటారు.
1: మానవుడు పర్యావరణ జీవి, ఆ ప్రకృతితో మమేకమై ముందుకు నడిస్తేనే మానవ జీవనం నల్లేరు మీద నడకై సాగుతుంది. భూమిపై సకల ప్రాణికోటి ప్రశాంత జీవనం సాగించటంలో వనాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వన సంరక్షణే జనజీవన పరిరక్షణ. మానవుని గమనాన్ని నిర్దేశించేది ప్రకృతి. ఆదిమకాలం నుండి నేటి ఆధునిక యుగపు మానవుల వరకు మనిషిని నడిపించింది, నడిపిస్తోంది ప్రకృతే. తన ఒడిలో లాలించి ఆడించి పాడించి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పింది, మరెన్నో ఆర్థిక ప్రగతి మార్గాలను గుదిగుచ్చి అందించింది. ప్రకృతి ప్రకోపిస్తే కలిగే అనర్థాలను సున్నితంగా విశదీకరించింది. వన సంరక్షణ ఆవశ్యకతను మనిషికి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంది. విశ్వాంతరాళంలో భూమి ఒకటి. ఇక్కడ ఎత్తైన కొండలు, సముద్రాలు, నదులు, విశాలమైన అడవులు, సారవంతమైన భూములు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన అమూల్య సంపదలు. అరణ్యాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడికి అందుబాటులో ఉండి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మన భారతదేశం అటవీ సంపద ప్రాముఖ్యతను కలిగి ఉండి దేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అడవులను, అటవీ సంపదను మానవుడు విచక్షణతో వినియోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కలప, వెదురు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు నూనెల రూపంలో వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడుతూ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. అలాగే వనాలు జంతువులకు, పక్షులకు, అనేక జీవజాతులకు ఆహారానికి, ఆవాసానికి ఉపయోగపడుతున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా అడవులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆదిమకాలం నుండి నేటి వరకు అడవులు మానవుడు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండి మానవ ప్రగతికి అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. అనేక రకాల వృక్ష జంతుజాతులకు నెలవైన అడవులు మానవుని ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు సహాయపడుతూ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విహారయాత్రకు, వినోదాలకు ఇవి మనకు తోడ్పడుతూ మనకు ఆనందాన్ని, అద్భుతాన్ని పంచుతున్నాయనడంలో

0: ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, అటవీ సంపదపై ఆధారపడి వేలాది కుటుంబాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి, జీవనోపాధిని పొందుతున్నాయి. ఏ దేశంలో అయితే అటవీ సంపద పుష్కలంగా ఉంటుందో, వన సంరక్షణ జరుగుతుందో, అక్కడ జీవమనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉంటుందని, జీవ వైవిధ్యం పురోగమిస్తుందని శాస్త్రాలు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయినప్పటికీ ఆధునిక మానవుడు తన స్వార్థ ప్రయోజనాలకు అడవులను అంతమొందించడం వల్ల, వీటి విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల, భూమి వేడెక్కడం, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొరకు చిల్లులు పడడం లాంటి పర్యావరణ సమస్యలకు అడవుల నిర్మూలన ముఖ్య కారణంగా ఉంటూ జీవ వైవిధ్య సంరక్షణకు సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా గనుల తవ్వకం, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో విలువైన అటవీ సంపదను కోల్పోతున్నాము. వేసవికాలంలో ప్రకృతిలో సంభవించే అనిశ్చితమైన పరిస్థితుల కారణంగా కార్చిచ్చులు సంభవించి విలువైన అటవీ సంపదను కోల్పోతున్నాము. వన్యప్రాణులు, వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవ్వడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. భూగోళంపై బొగ్గు పులుసు వాయువు పరిమాణం పెరగడం వల్ల భూతాప సమస్యలు ఎదురవుతున్నాయని ప్రపంచ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా పరిశీలిస్తే మానవుని చర్యల వలన అడవులు అంతమై ప్రకృతి విపత్తులకు దారితీయడం జరుగుతుందనేది వాస్తవం. ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అడవుల సంరక్షణ, పట్టణ అడవుల సంరక్షణకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడమే కాకుండా ఇంటి ఆవరణల్లో, ఆఫీసుల్లో, రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటడం అనేది సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమ స్ఫూర్తితో ప్రచారం చేయాలి. అటవీ సంపద అక్రమ రవాణాకు గురికాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరూ వన సంరక్షణే మన సంరక్షణగా భావించి వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన ప్రాణవాయువును మానవునికి అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు వన సంరక్షణ అవసరం ఎంతో ఉంది. ఉద్యానవనాల్లో ఎక్కువగా దుంపలు, ఆకుకూరలు, పళ్ళు వంటివి ఆహారంగాను, ఔషధాలుగా, సౌందర్య సాధనాలుగా వాడేందుకు పెంచుతారు. ఇటీవల కాలంలో మిద్దె తోటలు అనేది చాలామంది పెంచుతున్నారు. మొక్కలు పెంచుకునే అవకాశం ఉన్నవారందరూ తమకున్న కొద్ది స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతూ వారి మానసిక ఆనందానికి, ఆరోగ్యానికి, ఆహ్లాదానికి కృషి చేస్తున్నారు. వీరందరినీ చూసి మనం గర్వపడాలి. ఎందుకంటే వారి పరిసరాలను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అవకాశం ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారు. రాబోయే తరానికి మంచి వృక్ష సంపదని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మన తరువాతి తరానికి అన్నింటితో పాటు ఆక్సిజన్ను కూడా కొనుక్కుని బ్రతికే స్థాయికి దిగజారకుండా వన సంరక్షణ చేయాలి. పిల్లలకి మొక్కల విలువ తెలియచేయాలి. వారితో మొక్కలు నాటించాలి. అంతేకాదు, అందరం వన సంరక్షణ చేయాలి, జల సంరక్షణ చేయాలి, ప్రకృతితో కలిసి జీవించాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః. వన సంరక్షణ అనేది కేవలం ఒక నినాదంలా కాకుండా అది మన జీవన విధానం కావాలి. ఇంధనం పొదుపు చేస్తూ పచ్చదనాన్ని పెంచే దిశగా మనమంతా అడుగులు ముందుకు వేయాలి. మన సంస్కృతిలో తులసి, రావి, మర్రి, ఉసిరి మొదలైన చెట్లను పూజించే ఆచారం ఉంది. శతాబ్దాలుగా ప్రకృతిని పూజిస్తూ పోషించుకుంటూ వస్తున్నాం. కనీసం ఈ మంచి అలవాటును కొనసాగించినా, అవలంబించినా, ఆచరించినా పర్యావరణాన్ని కాపాడుకుంటూ వన సంరక్షణ చేసిన వరమవుతాం. అందుకే భూమిని ప్రేమిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం, పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం. పచ్చని ప్రకృతి మన అందరి భవిష్యత్తుకు భరోసా.
1: మీరింతవరకు వన సంరక్షణ, జనజీవన రక్షణ ఈ అంశంపై శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు విన్నారు.
2: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
3: ఆఫీస్ జానే కి జల్ది మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
4: ఏ ఆకాశవాణి హే.
3: ఆఫీస్ మే

0: थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक।
1: शाम सुहानी हो, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
0: सफर में
1: आपके साथ
0: आकाशवाणी।
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. మరికొద్ది క్షణాల్లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ ఇంగ్లీష్లో వింటారు.

0: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఉదయరేఖల కార్యక్రమంలో ఉన్నారు. మనం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఇప్పుడు పర్యావరణం, గాంధీజీ అనే అంశం గురించి శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు.
2: ప్రపంచ దేశాల దృష్టిలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే కనిపించిన ఆయుధం ఎక్కుపెట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లొంగదీసిన వ్యక్తి. భారతీయులకు గాంధీ జాతిపిత. భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన విశాల భారతదేశాన్ని ఏకం చేసి అందరినీ స్వాతంత్ర పోరాటంలో చేర్చేలా చేయగలిగిన గొప్ప నేత. కానీ గాంధీ రాజకీయవేత్త, రచయిత, సంపాదకుడే కాదు, గొప్ప దార్శనికుడు. భారతదేశ ఆత్మను అర్థం చేసుకున్న తత్వవేత్త. భారతదేశానికి గ్రామ స్వరాజ్యం ఎంత ముఖ్యమో ముందుగా వివరించినవాడు. తాను జీవించిన కాలానికన్నా ఒక శతాబ్దపు భవిష్యత్తును చూడగలిగిన సుదీర్ఘ దృష్టి గాంధీజీలో ఉండేది. ఆయన సృజించిన ప్రతి రంగంలో తనదైన ముద్రను ప్రదర్శించాడు. అందులో పర్యావరణ అంశం కూడా ఉంది. అయితే ఆ విషయం అంతగా భారతీయులకు తెలియదు. నిజానికి గాంధీజీ జీవించి ఉన్న కాలంలో వాతావరణ కాలుష్యం అనేది లేదు, పారిశ్రామిక విప్లవం పుంజుకోలేదు. కాబట్టి ప్రపంచ దేశాలు కానీ నేతలు కానీ పర్యావరణ అంశం ఒక సమస్యగా ప్రజల ముందు నిలుస్తుందని అనుకోలేదు. కానీ గాంధీజీ మాత్రం భవిష్యత్తులో పర్యావరణానికి ఏర్పడే ముప్పు గురించి చాలా ముందుగా గుర్తించాడు, హెచ్చరించాడు. నేటికి 110 సంవత్సరాల క్రితమే హిందూ స్వరాజ్ పత్రికలో మహాత్మా గాంధీ రాసిన వ్యాసాలు, అందించిన సందేశాలు, ఆయన తిరస్కరించిన అభివృద్ధి నమూనాలు, భారత్కి అవసరమైన అభివృద్ధి నమూనా ఎటువంటిదో ఆయన చెప్పిన విషయం మరిచిపోలేనిది. గాంధీజీ భారీ పరిశ్రమలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఆ పరిశ్రమలు చెరుపు చేస్తాయని ఆయన హెచ్చరించారు. 100 క్రితం గాంధీజీ ఆ మాటలు చెప్పినప్పుడు ప్రగతి నచ్చని మనిషి నోటి వెంట వచ్చిన మాటలుగా కొట్టివేశారు. సైన్స్కు వ్యతిరేకి అనే దేవా చేసిన వారు ఉన్నారు. మనిషిని కష్టాలలో నుండి సుఖజీవితంలోకి తీసుకువచ్చే సాధనం సైన్స్ అని అనే దానిని గాంధీజీ అంగీకరించలేదు. సుఖం అంటే ఏమిటనే ప్రశ్నను గాంధీజీ సంధించాడు. మనిషికి భౌతిక సుఖాలు అందించగానే ప్రపంచమంతా శాంతితో నిండిపోతుందన్న ఆలోచన తప్పన్నది గాంధీజీ మాట. నాడు ఆయన మాటను తిరస్కరించిన వారంతా నేడు మహాత్ముని మాటల వెనకున్న ముందుచూపును ఆశ్చర్యంతో అర్థం చేసుకునే యత్నంలో ఉన్నారు. భారీ పరిశ్రమలు ప్రకృతి వనరులను అత్యంత వేగంగా మింగేస్తాయన్నది గాంధీజీ అభిప్రాయం. పైగా మనిషిలో సుఖ లాలస మొదలైతే అతనిలో స్వార్థం పెరుగుతుందని, తన చుట్టూ ఉన్నవన్నీ తన జీవిత సుఖానికేనన్న ఆలోచన వస్తుందని గాంధీజీ హెచ్చరించాడు. అందుకే ఆయన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని 2 చిన్న మాటలతో ప్రపంచం ముందుంచాడు. ప్రకృతి మానవుని అవసరాలను తీర్చగలదే కాని అత్యాశలను తీర్చలేదు అన్నది గాంధీజీ సందేశం. ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని పూజించాలి. ప్రకృతిని పూజించటమంటే పరిరక్షించటమేనన్నది గాంధీజీ వివరణ. గాంధీజీ సనాతన ధర్మవాది. ఎవరు ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసినా ధర్మబద్ధ జీవితమే విలువైనది, శాశ్వతమైనది అని నమ్మినవాడు గాంధీజీ. ప్రకృతిలోని ప్రతి జీవికి జీవించే హక్కు ఉండాలన్న సనాతన ధర్మ అంశాన్ని గాంధీజీ భారతీయులకు గుర్తు చేశాడు. ఆయన శాకాహార జీవన విధానం అనుసరించాడు.

0: అనుచరులను కూడా శాకాహారులు కండి అని ప్రోత్సహించాడు. అయితే ఆయన ఎన్నడూ ఎవరినీ బలవంతం చేయలేదు. తాను ఆదర్శవాదిగా పశుపక్షాదుల పట్ల ప్రేమ కరుణలు పాటిస్తే మిగిలిన వారంతా అర్థం చేసుకుంటారన్నది గాంధీజీ నమ్మిన సూత్రం. గాంధీజీ భారీ పరిశ్రమల వల్ల వచ్చే నష్టం గురించి 100 ఏళ్ల క్రితం చెప్పినది నేడు జరుగుతోంది. పరిశ్రమలు పెరిగాయి. పరిశ్రమలతో ముడిసరుకు ప్రకృతి నుండే తీసుకోవాలి. కాబట్టి ప్రకృతిని కొల్లగొట్టడం మొదలైంది. పరిశ్రమల నుండి సౌకర్యాలు అందించే వస్తువులే కాదు, కాలుష్య పదార్థాలు వెలువట్టం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆందోళన పడుతున్న ఓజోన్ రంధ్రం ప్రభావం, భూతాప ప్రభావం, ప్లాస్టిక్ల వినియోగం వంటివన్నీ పరిశ్రమల వల్ల వచ్చినవే. అటువంటి సమస్యలకు తిరిగి పరిష్కారం కోసం సైన్స్ని ఆశ్రయించాల్సి వస్తున్నది. సమస్యలు సృష్టించే సైన్స్ సమస్యల పరిష్కారం చెబుతుందా అని ఒక సమయంలో గాంధీజీ వ్యాఖ్యానించాడు. విజ్ఞాన శాస్త్రం మానవ సమస్యలన్నింటి పరిష్కరించలేదని గాంధీజీ 100-120 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు నేడు ఎవ్వరం కాదనలేనిది. పట్టణీకరణ, దాని ద్వారా వచ్చిన పర్యావరణ సమస్యలతో నేడు ప్రపంచం సతమతమవుతున్నది. మానవ జనాభా అధిక సంఖ్యలో ఒకచోటికి చేరడం మంచిది కాదన్నది గాంధీజీ భావన. గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాలు ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చెందాలని గాంధీజీ కోరుకున్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో గ్రామాలు నిర్లక్ష్యం చేసి పట్టణాల మీద శ్రద్ధ పెట్టినందున గ్రామ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయి. వలస వచ్చినవారు మురికివాడల్లో నివసిస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువైన మురికివాడల్లో జనాభా అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. పట్టణాలలో జనాభాకి తగినట్టుగా సౌకర్యాలు లేవు, గ్రామాలలో సౌకర్యాలు పెరగలేదు. ఫలితంగా నేడు అన్ని ప్రాంతాలలో ఋతువులు మారినప్పుడల్లా అంటురోగాలు తీవ్రమవుతున్నాయి. ఇటువంటి చిత్రాన్ని ముందుగానే ఊహించగలిగిన పర్యావరణవేత్త మహాత్మా గాంధీ. ఎవరి ప్రాంతంలో వారికి సౌకర్యాలు కల్పించడం వల్ల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అవటమే కాక తమ నివాస ప్రాంతాల మీద మమకారం పెరిగి తమ చుట్టూ ఉన్న ప్రకృతిని పరిరక్షించుకుంటారని గాంధీజీ వివరించారు. పాశ్చాత్య అభివృద్ధి నమూనాను గాంధీ 100 ఏళ్ల క్రితమే నిరసించాడు. ప్రకృతిలోని వనరులను అడ్డగోలుగా ఉపయోగించుకుని సుఖజీవనం అనేది పాశ్చాత్యుల ఆలోచనా ధోరణి. జనాభా తక్కువగా ఉండి వనరులు అపరిమితంగా ఉన్న కొన్ని దేశాలకు మాత్రమే ఆ నమూనా పనికి వస్తుంది, కానీ భారతదేశానికి పనికిరాదని గాంధీజీ ఎన్నడూ చెప్పారు. అసంఖ్యాక భారతీయులకు ప్రకృతిని దైవంగా పూజించే ఆచారం ఉంది. ఆ గౌరవాన్ని, భక్తిభావాన్ని పోగొట్టి ఇన్ని కోట్ల మందికి ప్రకృతి సంపదను దోచుకునే పాశ్చాత్య అనుకరణ ధోరణి అందిస్తే ఇక భారతదేశ ప్రకృతి వనరులు ఎంతో కాలం మిగలవు అని గాంధీజీ చెప్పాడు. సరిగా గాంధీజీ ఊహించినదే నేడు జరుగుతోంది. నేడు ప్రపంచం కోరుకుంటున్నా, సాధించాలనుకుంటున్నా సుస్థిర అభివృద్ధి గురించి గాంధీ కన్నా ముందుగా గుర్తించిన వారెవరూ లేరు. జీవితంలో మితం అవసరం, వనరులు పరిమితం, ప్రశాంత జీవనం ప్రతి ఒక్కరికి దక్కాలి అనేది గాంధీ సూత్రం. ఆ సూత్రాలను అర్థం చేసుకోనందునే ఐరోపా ఖండ దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల మీదకు దాడి చేసి ఇక్కడి ప్రజలను అణిచివేసి ప్రకృతి సంపదను దోచుకున్నాయి. అదే దోపిడీ మనస్తత్వం భారతీయుల్లో ప్రబలితే మిడతల దండులా మన ప్రకృతి నమిలి పారేస్తారు. ఆ తర్వాత ఇక భూగోళం మీద అనుభవించేందుకు ఏదీ మిగలదు. ఈ దోపిడీ వలసవాద దేశాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే అని గాంధీజీ తన రాతలలో చెప్పారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, వాతావరణం మూడు ముడిపడి ఉంటాయన్నది గాంధీజీ చాలా ముందుగా గుర్తించిన విషయం. ఆయన ఒక పర్యావరణవేత్త, అందుకే ఆయన అంత ముందుగా ఆ విషయాన్ని గుర్తించి చెప్పగలిగారు. నేడు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ అనేది గాంధీ ఎన్నడో చెప్పిన విషయం. ప్రకృతిలో ఏదీ వ్యర్థ పదార్థం కాదు, వాటిని సక్రమంగా తిరిగి వినియోగించుకోవాల్సిన గాంధీ సూత్రం. నేడు మనం మాట్లాడే రీసైక్లింగ్, వ్యర్థాలను కొళ్లబెట్టి ఎరువులుగా వాడి చూపించాడు గాంధీ తన ఆశ్రమంలో. ప్రతిరోజు చీపురు పట్టి చిమ్మి పరిశుభ్రత ద్వారా అంటురోగాల నివారణ సాధ్యమని చూపించారు. నేటి పర్యావరణవేత్తల్లా గాంధీజీ నినాదాలు ఇచ్చి సరిపెట్టుకోలేదు, తాను అనుసరించి మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచాడు. పర్యావరణ పరిరక్షణ అనే పదం గాంధీజీ ఎన్నడూ వాడలేదు. గాంధీజీ నాడు వాడింది ప్రకృతితో మమేకమే జీవించటం, ప్రత్యేకంగా ప్రకృతిని పరిరక్షించడం అనే ఆలోచన. అందుకోసం ఒకరోజు ఉత్సవంగా జరుపుకోవటం అనేవి గాంధీజీ ఆలోచన కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి అందించే ఫలాలను పరిమితంగా అనుభవిస్తూ జీవించి ముందు తరాలకు భద్రంగా ఈ ప్రకృతిని అందించాలన్నది గాంధీ చెప్పిన మాట. గాంధీజీ నాడు చెప్పిన విషయాలనే ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత పర్యావరణవేత్తలు తిరిగి చెప్తున్నారు. అందుకే గాంధీజీ పర్యావరణ ద్రష్ట.
1: ఇంతవరకు మీరు పర్యావరణం, గాంధీజీ అనే అంశం గురించి శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్జ్ పై ఉదయ రేగల కార్యక్రమంలో గాంధీ మార్గం.

పూజ్య బాపూజీ తన రచనల్లో యంత్రాల స్థాపన గురించి ఈ విధంగా వ్రాశారు. యంత్రాలు ఉండడానికి వచ్చాయి, అయితే వీటికొక స్థానం ఉండాలి. అవసరమైన మానవ శ్రమను కూడా తొలగించి ఆ స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టకూడదు. అభివృద్ధిపరచిన నాగలి చాలా మంచిది, అయితే ఏదో ఒక రకంగా ఒక్క మనిషి భారతదేశంలోని భూమి మొత్తాన్ని దున్నే యంత్రం ఏదైనా వచ్చిందనుకోండి, దాని ఫలితంగా ఇక లక్షలాది మంది నిరుద్యోగులుగా మారి చేయడానికి పనిలేక అర్ధాకలితో అలమటిస్తూ పనికిరాని వాళ్లుగా తయారవుతారు. ఇప్పటికే చాలామంది ఆ విధంగా తయారయ్యారు. భవిష్యత్తులో మరింతమంది ఆ విధంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది. కుటీర పరిశ్రమలో అభివృద్ధిని నేను ఆహ్వానిస్తాను. అయితే చేతి పనికి బదులుగా విద్యుత్తుతో నడిచే కండెలను ప్రవేశపెట్టడం, ఈ మార్పు మూలంగా ఉపాధి కోల్పోయే లక్షలాది రైతులకు వారి ఇళ్లలోని మరేదైనా వృత్తి కల్పించాలి, లేకుంటే క్రూరాతి క్రూరమైన నేరమవుతుందని నాకు తెలుసు. ప్రజలందరి సంక్షేమానికి ఉపయోగపడే విధంగా యంత్రాలను ఉపయోగించడం చట్టబద్ధమే. విస్తృతంగా యంత్రాలను ఉపయోగించి భారతదేశంలోని దారిద్ర్యాన్ని, దాని ఫలితంగా కలిగే సోమరితనాన్ని పారద్రోలగలిగితే అప్పుడు ఆ ఉపయోగాన్ని నేను ఆహ్వానిస్తాను. చేయడానికి పని లేకపోవడాన్ని నిర్మూలించి దారిద్ర్యాన్ని పారద్రోలేందుకు అందుబాటులో ఉన్న ఏకైక పని చేనేత అని భావిస్తాను. చరక అతి విలువైన యంత్రం. నాకు చేతనైనంతగా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా దానిని అభివృద్ధి పరచడానికి కృషి నేను చేస్తున్నాను. మీరు యంత్రాలను వ్యతిరేకిస్తున్నారా అని అడిగితే కాదని నా గట్టి సమాధానం. అయితే విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడానికి నేను వ్యతిరేకం. పైకి కనిపించే యంత్ర విజయాలను గాంచి విభ్రాంతుణ్ణి కావడానికి నేను సిద్ధంగా లేను. వినాశనానికి దారితీసే అన్ని యంత్రాలకు నేను నిస్సందేహంగా వ్యతిరేకినే. అయితే మానవ శ్రమను పొదుపు చేసి లక్షలాది కుటీర పరిశ్రమల భారాన్ని తేలికపరచగల సరళమైన చిన్ని వస్తువులు తయారు చేసే యంత్రాలను నేను ఆహ్వానిస్తున్నాను. యంత్రాలను కాదు, యంత్రాల పట్ల మోజును నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రమను పొదుపు చేస్తామని వారు చెప్పుకునే యంత్రాల మీద చాలా మోజు ఉంది. వేలాది మంది పనిలేక వీధుల్లో నెట్టబడి అర్ధాకలితో అలమటించే వరకు వీరు మానవ శ్రమను పొదుపు చేస్తూనే ఉంటారు. ఏ అతి కొద్ది మందికో కాదు, సమస్త ప్రజానీకానికి సమయాన్ని, శ్రమను ఆదా చేయడాన్ని నేను కోరుకుంటాను. సంపద ఏ కొద్దిమంది చేతుల్లోనూ ప్రోగుపడకుండా సమస్త ప్రజానీకానికి చెందాలని నేను కోరుకుంటాను. లక్షలాది మంది వీపు మీద కొద్దిమంది స్వారీ చేయడానికి నేడు యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. దీని వెనుక ఉన్న అసలైన రహస్యం శ్రమను పొదుపు చేయడం కాదు, కేవలం దురాశ మాత్రమే. ఇదిగో ఈ విధమైన చర్యలకు వ్యతిరేకంగానే నా శక్తి కొల్ది నేను పోరాడుతున్నాను.

అయితే మీరు యంత్రాలకు వ్యతిరేకంగా గాక నేడు సర్వత్రా కనిపిస్తున్నట్లుగా వాటి దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా అని అడిగితే నిస్సందేహంగా అవుననే నా సమాధానం. అయితే శాస్త్ర సాంకేతిక విజయాలెప్పుడూ దురాశాపరులైన కొద్దిమంది చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండే విధానం నిర్మూలింపబడాలి. అప్పుడు శ్రామికులు అధిక పని చేయవలసిన అవసరం ఉండదు. అప్పుడు యంత్రాలు అడ్డుగోడలుగా కాక సహాయకులుగా ఉపయోగపడతాయి. అందువల్ల సమస్త యంత్రాలను నిర్మూలించడానికి గాక వాటిని నియంత్రించడానికి నేను పూనుకుంటున్నాను. అన్ని సంక్లిష్టమైన శక్తితో నడిచే యంత్రాలు నిర్మూలించబడాలని మీ భావన అని అర్థం చేసుకోవచ్చా అని అడిగితే వాటిని నిర్మూలించవలసి రావచ్చు. అయితే ఇక్కడొక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. మీరా భజన్స్.

మీరింతవరకు గాంధీ మార్గం భజనలు విన్నారు. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డాలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు ఆఖరు తేదీ 1 నుంచి 10వ తరగతి చదివేవారు 31/8/2026లోగా, 11 సంవత్సరాల నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application-form/login అనే వెబ్సైట్లు చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: the FIFA World Cup, and BCCI announced a schedule for India's two-match test series against Sri Lanka to be played from the 15th to the 27th of next month. And with that, we end the morning news. Have a nice day.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఫిలిం గీతాలు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్. క్రీడాస్ఫూర్తిని రగిలించేలా నిర్వహించిన ఒలింపిక్ డే రన్, శాస్త్రోక్తంగా సాగిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరి

0: మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: మీరు వింటూ ఆనందిస్తున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
5: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 to 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఇప్పుడు తెలుగు చలన చిత్ర గీతాలు వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిరునవ్వుతో ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. చిత్రం శతమానం భవతి, సంగీతం మిక్కీ జే మేయర్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
7: ఫిలిం గీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చలో చిత్రానికి అనురాగ్ కులకర్ణి గానం చేసిన పాట వింటారు. సంగీతం మహతి స్వరసాగర్, సాహిత్యం శ్రీమణి.

ఈ కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట 143. ఈ చిత్రానికి చక్రీ సంగీతం అందించి పల్లవితో పాడిన పాట వింటారు. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

ఫిలిం గీతాల కార్యక్రమం విన్నారు. విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సమయం 9 గంటలు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ శ్రీమతి సి సరోజ, శ్రీమతి సి లలిత గాత్రగ యుగలం. కార్యక్రమంలో సరోజ దళనేత్రి, శంకరాభరణ రాగం, ఆదితాళం శ్యామశాస్త్రి రచన.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ శ్రీమతి శ్రీ సరోజ, శ్రీమతి సి లలిత గారుల గాత్రయుగళం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. నమస్తే అమరావతి కార్యక్రమానికి స్వాగతం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి

0: ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట జనతా గ్యారేజ్ చిత్రానికి శంకర్ మహాదేవన్, రీనారాయణ రెడ్డి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐ

0: सी हर पल आपके साथ।
1: मखान मोटी मला
2: सही बोल,
1: गज्जा बबला
2: सही बोल,
1: नडु बोलो कामरा
2: सही बोल,
1: बुरद पुल्ला
2: सही बोल।
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
4: తమ్ముడు చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించి రమణ గోగుల సునీతతో పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు మీరు వినబోతున్న పాట శ్రీరామ్ చిత్రానికి. బాంబే జయశ్రీ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

మీరు విన్న ఈ పాట పాడినవారు సాగర్, సుచిత్ర. చిత్రం శ్రీమంతుడు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: ఇప్పుడు 100% లవ్ ఈ చిత్రం నుంచి అద్నాన్ సమీ పాడిన పాట వింటారు. రచన చంద్రబోస్.

కార్యక్రమంలో మీరు వినబోయే పాట 10th క్లాస్ చిత్రానికి హరిహరన్ శ్రావణి పాడారు. కులశేఖర్ సాహిత్యం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి FM.

0: మీరు విన్న ఈ పాటతో నమస్తే అమరావతి కార్యక్రమం సమాప్తం. మీరు వింటూ ఆనందిస్తున్నారు 102.2 ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల

0: వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి, ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలుంటాయి అనేది వివరిస్తారండి?
1: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటార్ డ్రోన్స్ అంటే ఏంటంటే, వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు, ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీలో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైంలో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకు వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
0: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
1: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్, మందుల పిచికారీకి, దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం గానీ, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉండుంటారు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి. బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటివి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
0: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి సాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట

0: వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతుంది అనేది వివరిస్తారండి.
1: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే, ఎక్కువ మహిళలు ఉండడం వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందులు పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. సో వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
0: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
1: ఇప్పుడు మామూలుగా మన అందరికి డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే, ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే, దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే, మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి. అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే, మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధర్బందీ ఉండదని. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైంలో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది, ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.

0: రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు, అది ఏ విధంగా ఉంటుందండి?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి, రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3-4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ అలాగే మల్టీస్పెక్టర్ కెమెరాని కానీ అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ, సో వాళ్ళు ఉపనీళ్ళ దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హైరైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికి ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చండి వీటన్నిటిలోనూ డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హైరైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది, అలాంటి వాటికి డ్రోన్లని ఉపయోగించుకోవచ్చండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, DGCA అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో DGCA వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక 3 రకాల వెర్షన్స్ వచ్చాయి రూల్స్ లో, అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2-వీలరో 4-వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా

0: ఆర్పిటిఓ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డిజిసిఏ వారు. సో ఆర్పిటిఓ అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2-వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. అది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ గానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డిజిసిఏ వాళ్ళు తయారు చేశారు, దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా, అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు?
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీసు శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డిజిపి ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి, శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి?
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా, లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా, వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా ఆర్&డి. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వారు కానివ్వండి, వాళ్ళ ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి 100 new use cases అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్

0: రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుందండి.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్, అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోను కనీసం 2 డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కే అండి, మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయం అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకటి ఏంటంటే నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి, బీటెక్, ఎంటెక్, PhD అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం IT రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్, అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ IT రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అనమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక IITs, NITs ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్

0: ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటి పైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్
1: అవునండి.
0: గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి వాటిని రెస్పెక్ట్ చేస్తూ వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఇప్పుడు వింటారు రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో హరిహరన్ చిత్ర నిన్నే పెళ్ళాడత, ఈ చిత్రానికి పాడిన పాట వింటారు. సంగీతం సందీప్ చౌత, గీతరచన సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రావోయే అతిథి ఈ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నా ఆటోగ్రాఫ్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ పాడిన పాట. సంగీతం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

సుద్దాల అశోక తేజ్. సాహిత్యం అందించిన ఉదిత్ నారాయణ్ పాడిన పాట విన్నారు మురారి చిత్రం నుండి. ఇప్పుడు మీరు వినబోతున్న పాట కంత్రి చిత్రానికి కార్తీక్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు యొక్క ప్రత్యేకతలు, విశిష్టతల గురించిన వివరాలు మీకోసం అందిస్తూ ఉంటాను. నేషనల్ ఫ్రైడ్ క్లామ్ డే అంట ఈరోజు. ఇంకా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఇలాంటి విశేషాలు మాట్లాడుకుంటూ ఉందాం మంచి పాట తర్వాత. కార్తికేయ చిత్రానికి హరిచరణ్, శేఖర్ చంద్ర హరిచరణ్ పాడారు, శేఖర్ చంద్ర సంగీతం, వనమాలి సాహిత్యం అందించిన పాట. వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. ఇంకా ఇంకా ఏం గుర్తు చేసుకోవాలి ఈరోజు గురించిన అంటే, విశ్వనాథ శర్మ గారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు. ఇంకా 1918 జూలై 3 ఇదే రోజు అనమాట, ఇదే రోజున ఎస్వి రంగారావు గారు తెలుగు సినిమా నటులు వీరు జన్మించారు. ఎంతో తన విలక్షణమైన నటనతో ఎంతోమందిని అలరించి మెప్పించి ఎంతోమందిని ఆనందింపజేసిన నటులు. వీరి జన్మదినం ఇదే రోజు కావడం విశేషం అనమాట. ఇంకా కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇవన్ శంకర్ రాజా సంగీతం, శ్రీవెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఇంకా ఏం గుర్తు చేసుకోవాలనుకుంటే, సూర్యదేవర సంజీవ దేవ్ తత్వవేత్త, చిత్రకారులు, రచయిత, వీరి జన్మదినం కూడా ఇదే రోజు అన్నమాట. ఇంకా చెప్పాలి అనుకుంటే ఎంఎల్ వసంత కుమారి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఒక నేపథ్య గాయనిగా ఎంతో కాలం వెలుగొందారు. వీరి జన్మదినం కూడా ఇదే రోజు. 1931 సంవత్సరంలో జన్మించారు.

బి బాల సరస్వతి తెలుగు చిత్రాల నాయికగా, ప్రతినాయికగా, హాస్యనటిగా ఎంతోమందిని అలరించిన వీరి జన్మదినం కూడా ఇదే రోజు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అదృశ్చిత్రానికి హరిహరన్ రీటా పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. తర్వాత ఏం గుర్తు చేసుకుందాం అంటే 1951 ఇదే రోజు జన్మించారండి రిచర్డ్ హార్డ్లీ, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. ఇంకా టామ్ క్రూజ్ 1962 జన్మించారు. అమెరికా దేశ నటులు, చలనచిత్ర నిర్మాతగా ఉన్నారు. టామ్ క్రూజ్ అంటే అందరికీ గుర్తొచ్చేస్తారనమాట. వీరి జన్మదినం కూడా ఇదే రోజు. ఇలాంటి విశేషాలు మాట్లాడుకుందాం మా మంచి పాట తర్వాత. గుండెల గోదావరి చిత్రానికి భావతారిణి ఇళయరాజా పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు విన్న పాట గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి రష్మి ఉదయ్ రూబెన్స్ పాడిన పాట. అనూప్ రూబెన్స్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఉన్నాం. 1980 సంవత్సరంలో జన్మించారు హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు అన్నమాట. వీరి జన్మదినం కూడా ఇదే రోజు అనమాట. హాఫ్ స్పిన్ అలా వేస్తే ఇలా వికెట్లు పడిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత వినబోయే పాట ఇద్దరమ్మాయిలతో చిత్రానికి మనో సుచిత్ సురేన్ రినైనా రెడ్డి పాడిన పాట. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. వింటూ ఆనందించండి.
1: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆది థాయం పూర్ణ కుంభ రాగం.
2: సెబస్.

మీరు విన్న పాటతో గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. 11:30 దాటి సెకండ్లు పరుగులు తీస్తూ ఉన్నాయి. కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా ఈడియట్ చిత్రానికి కౌశల్య పాడిన పాట కందికొండ సాహిత్యం అందించారు.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటీ

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మక.
8: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
9: 102.2 MHz మై ఆకాశవాణి FM వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గుడుంబ శంకర్ చిత్రానికి మల్లికార్జున్ పాడారు. ర్యాప్ పై ప్రేమ్జీ ఉన్నారు. సిడివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

అరే ఎగిరెగిరి దుళ్ళెనంట ఐలస ఐలస మీసమున్న

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో ఉన్నాం. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దూకుడు చిత్రానికి రమ్య ఎన్ఎస్ నవీన్ మాధవ్ పాడారు. రామదేవ్ గారి శాస్త్రి సాహిత్యం అందించిన పాట వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECNET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eca.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
6: ఫిలిం గీతాల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి FM 102.2 MHz పై. తర్వాత వినబోయే పాట డమరకం. చిత్రానికి శ్రీకృష్ణ హరిణి పాడారు. భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

0: లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట ఏక్ నిరంజన్. ఈ చిత్రానికి హేమచంద్ర, గీతామాధురి పాడిన ఈ పాట. సంగీతం మణిశర్మ, గీతరచన రామజోగయ్య శాస్త్రి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: లాహిరి లాహిరిలో కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఇష్క్ చిత్రానికి రాజ్ హాసన్ అనూప్ శ్రావణి పాడిన ఈ పాట. సాహిత్యం కృష్ణ చైతన్య.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
3: కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సిరివెన్నెల సాహిత్యం అందించిన కేకే పాడిన పాట. వింటారు చిత్రం జల్సా.

మీరు వింటున్నారు లాహిరి లాహిరిలో. ఈ కార్యక్రమంలో చివరగా చక్రి స్వయంగా పాడి స్వరపరిచిన చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట, చిత్రం కృష్ణం.

0: మీరు విన్న ఈ పాటతో లాహిరి లాహిరి ఈ కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నదే త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బాల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత, పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ, కంపెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలత్రాలోని పచ్చిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలేలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోవిల సుగుణ సాహిత్యంలో చరణాలు చరణాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కలువకలను సదానంద గారి సాహిత్యంలో నీలాల నింగిలో తిరిగే జాబిడి వినండి.

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడుతున్న లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కోవిల సుగుణ గారి సాహిత్యంలో వచ్చే నదిగో వర్ష సుందరి లలిత గీతం వినండి.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. ఇప్పుడు వినండి ఫిల్మ్ గీతాలు.

మీరు విన్న ఈ పాట బాద్షా చిత్రానికి డలేర్ మెహందీ రెనైనారెడ్డి పాడిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఇప్పుడు వినండి ఆరాధన, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ.

0: మీరింతవరకు ఫిల్మ్ గీతాలు విన్నారు. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఇంతటితో సమాప్తం ఆకాశవాణి. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం JSW సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు.

0: ఇలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళాలి. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్డలో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు యాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
2: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అయితే డిజిటైజేషన్ 60% దాకా ఇప్పుడు అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టర్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యుమరేషన్ ఫార్మ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సేకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ పిఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
0: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖ మంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియచేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
0: మార్కాపురంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 MHz పై.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బల
3: సై బాల్,
2: నడుబుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: ఒకప్పుడు వార్షిక పరీక్షలు రాయగానే పిల్లలు పెద్దలు అందరూ.
0: ఈ కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు అనే అంశంపై శ్రీమతి పరిణి బి జయలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: ఒకప్పుడు వార్షిక పరీక్షలు రాయగానే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ గారింటికి వెళ్ళటం ఒక మధురానుభూతిగా ఉండేది. అమ్మమ్మ గారింట్లో గడపటం అనేది ఒక అపురూపమైన జ్ఞాపకంగా ప్రతి పిల్లల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయేది. అమ్మమ్మ గారింట్లో చేసే అల్లర్లు గారాబాలు ఇంత అంతా కాదు. రాత్రిపూట ఆరుబయట అమ్మమ్మ అందరినీ కూర్చోబెట్టి కొత్త ఆవకాయ రుచులు చూపెట్టడం, మామిడి పండ్లతో పెరుగన్నం పెట్టడం, మధ్యాహ్నం పూట ముంజలు తినటం, సాయంత్రం పూట జంతికలు పూర్ణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఘడియ ఒక అపురూపమైన జ్ఞాపకంగా ఎన్నో అనుభూతులను మిగిల్చేవి. ఇది 30-40 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు కాలం మారిందా లేదా మనుషులు మారారా చెప్పటం కష్టం. ఎందుకంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళటం, అక్కడ గడపటం అనేది చాలా కుటుంబాల్లో ఒక అరుదైన విషయంగా మిగిలిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనమందరం ఒక యాంత్రిక జీవులుగా మిగిలిపోయాము. దీనికి ఎవరు కారణం ఏమిటి అంటే ఎవరికి వారే. పిల్లల జీవితంలో సామాజిక మాధ్యమాల ప్రభావాలు కారణాలు మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం మనమందరం కరోనా అనే మహమ్మారితో ఎంతలా కొట్టుమిట్టాడాము. తప్పని పరిస్థితిలో ఆ సమయంలో పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సామాజిక మాధ్యమం అనేది పిల్లల జీవితంలో చాలా సులువుగా ప్రవేశించింది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ చదువు తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దీని ద్వారా పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాప్ను ఉపయోగించుకోవటం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమంపై ఎక్కువగా ఎందుకు ఆధారపడుతున్నారు అని గమనిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవి ఏమనగా, చాలా తక్కువ సమయంలో మునివేళ్ల స్పర్శతోటి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకుంటూ ఊహాజనిత ప్రపంచంలో చాలా సులువుగా విహరిస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాస్తవంలో ఏమీ పొందలేకపోతాడో అది పొందటానికి ఒక ఊహాజనితమైన ప్రపంచాన్ని తనకు తానే సృష్టించుకుంటాడు. అది కథ రూపమో కవిత రూపమైతే పర్వాలేదు, కానీ దౌర్భాగ్యవశాత్తు స్మార్ట్ ఫోన్ను పిల్లలు ఉపయోగించుకొని వాళ్ళను వాళ్ళు ఒక ఊహాజనిత జీవితంలో స్థిరపరుచుకుంటున్నారు. ఇది ఎంతగానో ఆలోచించదగిన విషయము. ఇంకొక కారణం ఏమిటంటే పిల్లలు చదువుకు సంబంధించిన ప్రాజెక్టులు, రకరకాల పనులకు తల్లిదండ్రులు మరియు టీచర్లను అడగకుండా వారికి వారు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించటం వలన మరియు తల్లిదండ్రులు ఉభయులు కాలానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నిమగ్నం అవ్వటం ద్వారా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనసు ఇప్పి మాట్లాడే వ్యక్తులు లేక కరువుకు గురవుతున్నారు. అందుకనే వాళ్ళు అపరిచితులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, మెసేజులకు బానిసవుతున్నారు. నేటి తరంలో పిల్లలకు సామాజిక మాధ్యమాలు ఒక అరచేతిలో అడిక్షన్ లాగా మారిపోయాయి. దీనివలన సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై బహువిధాలుగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అవి ఏమనగా, పిల్లలు ఆటపాటలు, శారీరక వ్యాయామాలను అటకెక్కించేశారు. కేవలం మానసిక ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టారు. దీనివలన పిల్లల్లో చురుకుతనం బదులు మందకూడితనం ఎక్కువగా కనపడుతుంది. సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తూ ఏం తింటున్నారు, ఎంత మొత్తంలో తింటున్నారు అనేది మర్చిపోయి మోతాదు కంటే ఎక్కువగా స్వీకరిస్తూ ఊబకాయానికి గురవుతున్నారు. నానాటికి పిల్లల్లో మానసిక సమస్యలు బారామీటర్ డిగ్రీలాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వివిధ రకాల సామాజిక మాధ్యమాలను అవసరమున్నా అవసరం లేకున్నా మితిమీరి ఉపయోగించుకోవటం వలన నిద్రావలయాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిద్ర అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రకృతి ఇచ్చే గొప్ప ఔషధం. కానీ పిల్లలు సెల్ఫోన్కి బానిసలై ఆ నిద్ర అనే వరానికి దూరమైపోతున్నారు. దీనివలన అనవసరమైన ఆగ్రహం, ఆందోళన, ఒత్తిడికి గురి అయిపోతున్నారు. ఆత్మస్థైర్యం పిల్లల్లో నానాటికి కరువైపోతుంది. ఎందుకంటే పిల్లలు సమయ పరిపాలన చేయలేకపోతున్నారు. ఎందువలన అంటే సామాజిక మాధ్యమాల్లో అవసరానికి మించి ఎక్కువ సమయం గడపటం ద్వారా వారికి ఒక్కొక్క చెడు అలవాటుకు గురి అవుతున్నారు. అటువంటి ఒక చెడు అలవాట్లో వాయిదా వేసే మనస్తత్వం. ఒక్కసారి ఈ వాయిదా వేసే మనస్తత్వం పిల్లల్లో వస్తే వారు పని చేయటం కంటే కూడా ఎలా తప్పించుకొని తిరుగుదామనే మీద ఉపాయాలు వెతుకుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం లోపించటం వలన వాయిదా వేసే పద్ధతులు పలాయనవాద సిద్ధాంతాల మీద కార్యాచరణ మొదలు పెడతారు. పని ముగించాల్సిన గడువు తెలుసు కానీ పని ప్రారంభించరు. ఇలా చేయటం వల్ల వారు ప్రతి నిత్యం మానసిక సంఘర్షణకు వాళ్లకు వాళ్లు తెలియకుండానే గురి అవుతారు. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకున్నారు, అప్పుడు నుంచి వారికి సమాజంలో ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, భాషను ఎలా ఉపయోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ పూర్తిగా లోపించిపోయాయి. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద అవసరానికి మించి ఆధారపడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆనందానికి పెద్దపీట వేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన సరైన సమయానికి వాళ్లకు చదువుపై ఎన్నో దుష్ప్రభావాలు చూపెడుతుంది. అవి ఏమనగా, హోంవర్క్ను సరైన సమయానికి పూర్తి చేయలేకపోవటం, వాయిదా సంస్కృతికి బాగా అలవాటు పడిపోయి ఇవాళ కాదులే రేపు చూస్తాన్లే అని టీచర్లకు మరియు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పటం మొదలు పెడతారు. చేయవలసిన పని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. చదువుకి సంబంధించిన పనులను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతారు. దానితో ఎక్కువ సమయం వృధాగా గడిపేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పని ముగించాల్సిన గడువు దగ్గర పడుతుంది. ఇక కంగారు పడుతూ నిద్ర మానేస్తారు. విశ్రాంతి లేకుండా చేయటంతో ఆరోగ్యం చెడిపడుతుంది, తప్పులు పెరుగుతాయి. అలా ఒకదాని నుండి మరొక దానిలోకి కిందకి దిగజారటమే తప్పించి పైకి ఎదగటం కనిపించదు. పరీక్ష అంటే కంగారు, ఫలితం అంటే ఆందోళన. ఇవి సహజంగానే వారి మనసులో దూరి వాళ్లను ప్రశాంతతకు దూరం చేస్తాయి. దీనివలన పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది. చదివింది తొందరగా గుర్తుంచుకోలేరు. గుర్తుపెట్టుకున్నా సమయానికి వాళ్ళు టీచర్లకు చెప్పలేకపోవటం లేదా పరీక్షల్లో రాయలేకపోవటం, ఇలా ఎన్నో తప్పులు జరుగుతాయి. దీనివలన వాళ్ల చదువుకి మొదటికే మోసం అవుతుంది. పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సమస్యల్లో వర్తమానంలో చిక్కుకుపోయారు. ఈ సమస్య ముదరకముందే మనందరి బాధ్యత ఏమిటంటే పిల్లలను ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీయాలి, కోల్పోయిన దానికంటే కూడా ఎలా కోలుకోవాలి, దానిమీద మన కార్యాచరణ ఇప్పుడు నుంచే మొదలుపెట్టాలి. అది సాధ్యమైనా అంటే ఖచ్చితంగా సాధ్యం. కాకపోతే కాస్త ఓర్పు, కాస్త నేర్పు, సమష్టి కృషితోటి మనమందరం మన పిల్లలను ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడేయగలుగుతాము. ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు దానంతటే అదే ముందుకు వస్తుంది. ఈ నమ్మకంతో, చక్కటి ప్రణాళికతోటి మనమందరం కార్యాచరణ మొదలుపెట్టాలి. అది ఎలాగా అంటే, ఈ సమష్టి కృషిలో తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పిల్లలు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగా మనము సామాజిక మాధ్యమాల కొరకు తక్కువ సమయాన్ని కేటాయించాలి. పిల్లలు ఇంటికి రాగానే పరీక్షలు, మార్కులు గురించి అడగకుండా ఈరోజు నీకు ఎలా గడిచింది, ఈ అడిగే ప్రశ్న ఎంత చక్కగా ఉండాలి అంటే వాళ్లకు తెలియకుండానే ఒక ప్రేరణాత్మకంగా వాళ్ల మనసులో ఇప్పి మన అమ్మానాన్నకు చెప్పాలి అనే స్పృహను వాళ్లకు కలగజేయాలి. ఇలా అడగటం వలన పిల్లలకు మానసిక తృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే నన్ను కూడా ఇంటికి వస్తే అడిగేవాళ్ళు ఉన్నారు, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు ఉన్నారు, మా అమ్మానాన్న ఉన్నారు అనే భావన పిల్లల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తుంది. ఇంటికి రాగానే పిల్లలను బయటకు కాసేపు ఆడుకోవటానికి పంపించాలి. దానివలన సహజంగానే వారికి శారీరక వ్యాయామం కలుగుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఒక మంచి పుస్తకం తీసుకొని చదువుకోవటం, చక్కగా చర్చించుకోవటం చేస్తే పిల్లలు కూడా వారి వయసుకు తగ్గట్టుగా చక్కటి పుస్తకాన్ని ఎంచుకొని వారు కూడా పుస్తకం పఠనం మీద మనసును కేంద్రీకరిస్తారు. పిల్లలను సాధ్యమైనంత వరకు బయట ప్రపంచంలో తెలిసేటట్టుగా పెంచాలి. అది ఎలాగా అంటే ఇంటిలో ఉన్న చిన్న చిన్న పనులను వాళ్ళు స్వయంగా చేసేటట్టుగా ప్రోత్సహించాలి. ఎలా అనగా బయటికెళ్ళి కూరగాయలు తీసుకురావటం, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావటం, వాళ్ళకి కావలసిన వస్తువుల్ని కొనుక్కోవటం, ఇలా చెప్పటం వలన వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతుంది. దానికి తోడు వారు చిన్నతనం నుంచి 10 మందితో ఎలా మెరగాలి అనేది సహజంగానే తెలుసుకోగలుగుతారు. సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అభిరుచికి తగ్గట్టుగా డ్రాయింగు, చిన్న చిన్న కవితలు, కథలు రాయటం అలవాటు చేసి పుస్తకాల్లో ప్రచురణ నిమిత్తం పంపించాలి. అవి పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. మేము కూడా ఏదైనా చేయగలుగుతాము అనే సకారాత్మకమైన ధోరణి ఏర్పరచుకోగలుగుతారు. అనగనగా ఒకరోజు కాదు, ఈ ఆధునిక కాలంలో ఒకరోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మెదడుకు రెక్కలు విప్పుకుని విహరించే అవకాశాన్ని కల్పించాలి. మన బంధువులందరికీ ఒక చిన్న మెసేజ్ పంపించేసేయాలి. మేము కుటుంబంతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాం, కాబట్టి వారంలో ఒకరోజు స్విచ్ ఆఫ్ అవర్గా ప్రకటిస్తున్నాం, దయచేసి సహకరించగలరు అని చిన్న మెసేజ్ పంపించి మన ఇంట్లో ఉన్న ఫోన్లన్నింటినీ 1 గంట సేపు స్విచ్ ఆఫ్ చేసేయాలి. అలా చేసుకున్న 1 గంట మెల్లిమెల్లిగా స్విచ్ ఆఫ్ డేగా మార్చుకోవాలి. ఆ రోజు మనం కూడా పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, వంట చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గడిపితే ఇంతకంటే మధురమైన రోజు ఏమైనా ఉంటుందా? ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని గ్రహించి కేవలం చదువు మార్కులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని కూడా తగిన అవకాశం కల్పించాలి. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, పాటల పోటీలు, కుట్లు అల్లికలు ఇటువంటి పోటీలకు చక్కగా ప్రోత్సహిస్తూ ఆ పోటీలు ఎక్కడ జరుగుతుంది, వాటి వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందించాలి. అలా చేయటం వలన పిల్లలు సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉండగలుగుతారు. ఉపాధ్యాయులు పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, మీరు సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా సొంతంగా మీరు రాసుకొని రావాలి. అలా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్గం చూపెడితే పిల్లలు వారంతటే వారు ఆ పనులను సామాజిక మాధ్యమాల ప్రమేయం లేకుండా వారికి వారు చేసుకోగలుగుతారు. అలా చేసుకోవటం ద్వారా తెలివితేటలకు చక్కగా పదును పెట్టగలుగుతారు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లల అభిరుచికి తగ్గట్టుగా ఇండోర్ గేమ్ లేదా అవుట్డోర్ గేమ్, ఏ ఆటలో వారు చక్కటి ప్రతిభను చూపెడుతున్నారో దానికి తగ్గట్టుగా వారికి చక్కగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతో పాటు ఆటను ఎలా సమన్వయం చేసుకుంటే జీవితంలోకి పైకి రాగలుగుతారో అనేది విపులంగా చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలకు స్మార్ట్ ఫోన్ చేతిలో అడిక్షన్ కాకుండా ఉండాలి. అంటే అది ఎంతవరకు అవసరమో అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా పిల్లలు దాంతో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు మనం చక్కగా వివరించి చెప్పాలి. సమష్టి కృషితోటి మనం కొత్త భావితరాన్ని ఒక మంచి మార్గాన నడిపిద్దాం. ఇలా చేయటం వలన పిల్లలకు మనము ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చక్కగా బహుకరిస్తాము. దీంట్లో ఎంతమాత్రమూ సందేహం లేదు. కావాల్సిందల్లా కొద్దిగా ఆలోచించి చక్కటి ప్రణాళిక చేసుకుంటూ పిల్లలకు నచ్చ చెప్తూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుకుతీసి చక్కగా ప్రోత్సహిస్తే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి ప్రణాళికతోటి కూడిన కార్యాచరణ మనం మొదలు పెడదాము. చక్కటి ఫలితాలను మన భావితరానికి అందిద్దాం.
0: మీరింతవరకు సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు అనే అంశంపై శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: ఈనాటి వనితా వాణి కార్యక్రమంలో లలిత గీతం వినండి.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాలను గురించిన విశేషాలు వింటారు. కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్యపరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
2: ఈ కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వినండి.

వింటున్న పాటను అభయ్ జోధ్పుర్కర్, రమ్య బెహ్రా పాడారు. ఒక అమ్మాయి తప్ప చిత్రానికి శ్రీమణి గీతం, ఇది మికీజే మేయర్ సంగీతం.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు విన్న ఆ పాటను ఏఆర్ అమీన్ బృందం పాడారు నిర్మల కాన్వెంట్ చిత్రానికి. అనంత శ్రీరామ్ గీతం, అది రోషన్ సాలూరి సంగీతం.

వింటున్న పాటను యాజ్ ఎ నిజర్ దివ్య ఎస్ మీనన్ పాడారు పంతం చిత్రానికి. భాస్కర భట్ల రవికుమార్ రచనకు గోపి సుందర్ సంగీతం.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం.

కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జూలై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ వింటారు.

0: और श्रोताओ, इसी के साथ अब हमारा आज का कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరు ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారు సమర్పించిన ఉమంగ్ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ ఫిల్మ్ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ముందుగా వింటున్నారు శ్రీరామ్ సునీత పాడిన పాటను 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రానికి.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి,

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: గ్యాజిన్ నిజర్గాను వింటున్నారు ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రానికి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై యువలయ కార్యక్రమంలో సినీ గీతాలను వింటున్న పాటను అనురాగ్ కుల్కర్ణి, చిన్మయ శ్రీపాద పాడారు అర్జున్ సురవరం చిత్రానికి.

0: ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన విందాం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై యువలయ కార్యక్రమంలో సినీ గీతాలను. తరువాత వినబోతున్న పాటను సిద్ శ్రీరామ్ పాడారు జట్టి చిత్రానికి.

శ్రోతలు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు గమనిక, లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికులు పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను రేవంత్, సునీత పాడారు ఓం నమో వెంకటేశాయ చిత్రానికి. శివశక్తి దత్త, డాక్టర్ కె రామకృష్ణ రచించిన ఈ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

వింటున్న పాటను రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి పాడారు పడిపడి లేచే మనసు చిత్రానికి. కృష్ణకాంత్ గీతం ఇది, విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: भोर की चौखट पर भक्ति की धारा
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी
3: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन.
1: आकाशवाणी है ना, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल. हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

హరిచరణ్ ప్రణవి ఆచార్య పాడిన యుగుల గీతాన్ని వింటున్నారు. పెళ్లి చూపులు చిత్రానికి శ్రేష్ట రచించిన ఈ పాటకు వివేక్ సాగర్ సంగీతం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: వింటున్న పాటను జితిన్ రోషన్, నమితా బాబు పాడారు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చిత్రానికి కిట్టు విసా ప్రగడ రచించిన ఈ పాటకు జితిన్ రోషన్ సంగీతం.

మీరు వినా పాటను హేమచంద్ర, మనీష పాడారు పిడుగు చిత్రానికి. శ్రీమణి గీతం ఇది, కార్తీక్ విజయ్ సంగీతం.

0: మీరు విన్న ఆ పాటను రాజు ప్రణవి పాడారు పోరాటం చిత్రానికి. సాయి రచించిన ఈ పాటకు హరీష్ సతీష్ సంగీతం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. వింటున్న పాటను వందే మాత్రం శ్రీనివాస్ స్ఫూర్తి పాడారు. ప్రాణం ఖరీదు చిత్రానికి శ్రీకాంత్ రచించిన ఈ పాటకు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం.

శ్రీకాంత్ లిప్స్కా పాడిన పాటను వింటున్నారు. ప్రేమాంజలి చిత్రానికి వరుణ్ రచించిన ఈ పాటకు పి గోవర్ధన్ సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచే ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1,023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వందల వేల కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్కి ఈ 2 సంవత్సరాల్లోనే 1216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు, ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
3: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50% కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళు ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝాహ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞ దృఢీకృత. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్తమంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2000+ జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశస్య చ కతిపయ క్షేత్రేషు అతివృష్టేః సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ క్రీడా మాలికాయాం కెనడా దేశస్య వెంకూవర్ నగరే స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. అద్య సాయం నవదిల్ల్యాం ఆయోజితం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భారతేన పునః సబలం ప్రతిపాదితం యత్ పాకిస్తాన ప్రశాసన పక్షతః ఆతంకవాదస్య నిరంతర పోషకత్వాత్ జల సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ వర్తతే. విదేశమంత్రాలయస్య ప్రముఖాధికారిక ప్రవక్త రణధీర జయస్వాలః ప్రావోచత్ యత్ సింధు జలసంధేః విషయే భారతస్య నీతిః సర్వథా స్పష్టా అస్తి. తేన గదితం యత్ పాకిస్తానేన ప్రథమతః ఆతంకవాదం ప్రతి స్వకీయం సమర్థనం సర్వథా పరిత్యక్తవ్యం. తీస్తా నదీ సమగ్ర ప్రబంధన పునరుద్ధార పరియోజనాయాః విషయే శ్రీ జయసవాలేన స్పష్టీకృతం యత్ బాంగ్లాదేశే వికాస పరియోజనాభ్యః దీయమానా భారతస్య సహాయతా కంచన పారస్పరిక సమ్మతి ప్రాప్తం మార్గచిత్రమాధృత్య వర్తతే. యస్య నియతకాలే సమీక్షా విధీయతే. తేన ప్రోదీరితం యత్ తీస్తా నదీ పరియోజనాయాం భారతస్య చింతనం పూర్వమేవ బాంగ్లాదేశం ప్రతి జ్ఞాపితం. సహైవ భారతం తీస్తా విషయే స్వకీయ చింతనే సర్వాన్ సంబద్ధ ఘటనాక్రమాన్ సంయోజయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతివర్షం ప్రవర్తమానాం పవిత్ర అమరనాథ యాత్రాం రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయం వ్యపాదిషత్. తేన ప్రోదీరితం యద్ భగవతః బాబా బర్ఫానీ ఇత్యస్య దివ్యమిదం దర్శనం కోటిశః శ్రద్ధాలూనాం జీవనే ఏకః అవిస్మరణీయః అత్యంతం మంగళమయశ్చానుభవో వర్తతే. అనేన సహైవ సహ జమ్మూకాశ్మీరక్షేత్రే వార్షికయాత్రాం కుర్వద్భ్యః తీర్థయాత్రిభ్యః హార్దిక్యః శుభాశంసాః ప్రాకటయత్. శ్రద్ధాలూన్ ప్రతి ప్రేషితే పత్రే ప్రధానమంత్రిణా అస్యాం పావనయాత్రాయాం పంచసంకల్పానాం పరిపాలనార్థం అభ్యర్థనా విహితా. ఏతే సంకల్పాః సంతి శుచితాయాః సర్వథా సంరక్షణం సురక్షానియమానాం నిష్ఠాపూర్వకం అనుపాలనం స్థానీయ స్వదేశీయోత్పాదనానాం సంవర్ధనం రక్షాబంధన పర్వణి భగిన్యై భ్రాత్రేవా పాదపస్య ఉపహార ప్రదానం తథా వికసిత భారతస్య రాష్ట్రీయ సంకల్పాయ స్వయోగదానం. అద్య ప్రాతఃకాలాద్ విధిపూర్వకం ఆరబ్ధా ఇయం శ్రీ అమరనాథ యాత్రా నున్వాన్ పహల్గాం తథా బాల్టాల్ ఇది ద్వాభ్యామేవ మార్గాభ్యాం అతీవ సుచారురూపేణ నిర్బాధం చ అగ్రే ప్రవర్ధతే. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారమణ్ న్యగాదీత్ యత్ భారత్ ఫ్రాన్సయోః రణనీతిక సంధిః శాశ్వత దృఢ నవోన్మేష ప్రేరిత వికాసస్య దిశి సర్వథా సర్వోత్కృష్టం స్థానం భజతే. ప్యారిస్ నగరే ఆయోజితం భారత ఫ్రాన్స్ వ్యాపార సమ్మేళనం సంబోధయంత్యా తయా స్వప్రమాణం ప్రతిపాదితం యత్ ప్రావధిక ప్రగతేః ఆపూర్తి శృంఖలాయాః ఊర్జా సంచారస్య భూరాజనైతిక ఉద్భవ పరివర్తనానాం చ కారణాత్ వైశ్విక అర్థవ్యవస్థా తీవ్రగత్యా పరివర్తమానా వర్తతే. విత్తమంత్రిణా ఫ్రాన్స్ దేశస్య వాణిజ్య నేతారః నివేశకశ్చ వికసిత భారతమితి

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి వింటారు. విశ్వ వినాయక విజయం నాటకం నుండి నాగమ్మ నాయకుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. వినండి రంగస్థలి.
6: అదెంత పని మహారాజా. సుందర పాండ్యా,

విన్నప్పా, రాయలు మహావీరుడా, ఆ మహావీరుని విజయ రహస్యము నా శక్తియుక్తిలే చూడు.

మూఢ విను రాజుగా పి

ఆగులమ్మ, నేను వాంఛిస్తున్నా. ప్రేక్షకులు రాజద్రోహమ్ముని ముద్ర వేస్తున్నవా?

మది దాల్చిన నాడు.

0: ఎవరమ్మా నాకు?
1: ఆడవారి కోపము ఒట్టి తాటాకమంటా.

సువిశాల పాండ్య చోళ రాజ్యములకు మహారాజులై నేటికి 20 సంవత్సరములు ముగిసినవి. నాగులాంబ నన్ను వీడిపోవు నాటికి గర్భవతి

ఒకవేళ ఆడుబిడ్డకు జన్మనిచ్చి ఉండునా? లేదు లేదు, నా వంశదీపమై వెలుగుందు శౌర్య ధైర్య పరాక్రమవంతుడైన కన్న కుమారునే నాకు అందజేయుడికే నిరీక్షించుతున్నాను. కన్నకుమారుడైనతో

కన్నడ పండితులారా, పాండ్య వీరులారా, యుద్ధమునకు సన్నిధులు కండు.

నాయకుడు నీవేనా? అవును, నాగమ నాయకుడను నేనే. యుద్ధములు చేసి మనోదేహములు కర్కశములైన ఈ

Tudo!

లేక అటులైన కాచిబొమ్మ.

విశ్వ వినాయక విజయం నాటకం నుండి నాగమ్మ నాయకుని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ కే ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత గురించి వింటారు.
1: సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువ ఉంది. మొక్కల పెరుగుదల అలాగే నేల ఆరోగ్యానికి సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం. సేంద్రియ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం, గాలి ప్రసరణ, పోషకాల సరఫరా అలాగే సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేయటం ద్వారా గ్రీన్హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రియ పదార్థం చాలా కీలకం. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023 నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 620 జిల్లాల నుండి 254,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రియ కర్బనం నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను అలాగే జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు. ఒక ప్రాంతంలో సేంద్రియ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్ధతులు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలో గోధుమ అలాగే ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రియ కర్బనం శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, పూర్వం పంటతో పాటు ప్రతి రైతుకు పాడి ఉండేది కాబట్టి పశువుల ఎరువును బాగా ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయటం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలల్లోని సేంద్రియ పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను అధికంగా స్వీకరిస్తాయి. వీటి కోసం అధిక రసాయనిక ఎరువులను వాడారు. తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దానికంటే అధికంగా రసాయన ఎరువులను వాడటం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత ఉందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్య భూములైతే అధికంగా నేలలను దున్నటం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలను పండించటం, పంటల వ్యర్థాలను నేలలో కలయదున్నకుండా కాల్చటం వల్ల నేలల్లో నిక్షిప్తం అవ్వవలసిన కర్బనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అసలు ఈ సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే, సేంద్రియ కర్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రియ కర్బనం ఆహారం. నేల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రియ కర్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. ఈ సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు

0: అధిక సారము, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడిని ఇస్తుంది. సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లయితే నేలలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, అలాగే సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నేలలో సేంద్రియ కర్బన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే, సేంద్రియ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నిటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రియ కర్బనం. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నిటిలో సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రియ కర్బనం అందుతుంది. ఈ సేంద్రియ కర్బనం సేంద్రియ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటే సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లుగాను, 0.50 నుండి 0.75% వరకు ఉంటే, మధ్యస్థంగాను 0.75% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ నేలలో సేంద్రియ కర్బనం ఎక్కువగాను ఉన్నట్లు గుర్తించాము. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.3% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము. నేల భౌతిక లక్షణాలపై సేంద్రియ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ స్థూల రంధ్రాలు, నేల రంగు, ఇలా నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బాగుంటుంది. సూక్ష్మ స్థూల రంధ్రాలు సమపాళలో ఉండి నీరు గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి. సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు. నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నేల రసాయన లక్షణాలు, అలాగే సూక్ష్మజీవులపై సేంద్రియ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకున్నట్లయితే, సేంద్రియ కర్బనపు నేలల్లో పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ కర్బనాన్ని ఉపయోగించుకుని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజనిని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. సేంద్రియ కర్బనం తగ్గడం వల్ల వీటన్నిటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంద్ర నాశకాలుగా వినియోగిస్తున్నాం. వాతావరణ మార్పులకు నేలలో సేంద్రియ కర్బనానికి ఉన్న సంబంధం గురించి మనం చూసుకున్నట్లయితే, ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో అక్కడ నేలలో ఉన్న సేంద్రియ కర్బనం తగ్గిందని కనుక్కున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు సేంద్రియ కర్బనంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సేంద్రియ కర్బనంపై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపదు, కానీ ఉష్ణోగ్రతతో ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంటే భవిష్యత్తులో నేల సేంద్రియ కర్బనం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కార్బన్ క్రెడిట్ నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కర్బనం ఉంటే ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కర్బనం తక్కువగా ఉంటే నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రియ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణం అడవుల్లో ఎండిపోయిన ఆకులు, కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి కాబట్టి. వీటితో పాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రియ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రియ కర్బనం వృధా కాదు. వర్షపాతం అలాగే ఉష్ణోగ్రత సేంద్రియ కర్బనంను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, నంద్యాలలో సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి, అలాగే ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులో సేంద్రియ కర్బనం 0.75% కన్నా అధికంగా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్త ప్రసారం వింటారు. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఏడు 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. విని వెంటనే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:00 విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్ అంశంపై డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 8:40 8:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్త ప్రసారం వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ మీటర్లపై నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్త ప్రసారం వింటారు తెలుగులో.
1: కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి

0: జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ధి చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8-10 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా 10-11 న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

వింటున్న యుగుల గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. హాయ్ హాయ్ నాయక చిత్రానికి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు రచనకు, మాధవ పెద్ది సురేష్ సంగీతం.

వింటున్న పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడారు మిక్సర్ పొట్లం చిత్రానికి. వెన్నెల కంటి గీతం ఇది, మాధవ్ పెద్ది సురేష్ సంగీతం.

ప్రేమ జిందాబాద్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వింటున్నారు. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు రచనకు, మాధవ్ పెద్ది సురేష్ సంగీతం.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:45 కావస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు గణక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కని షిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని అంటే మెయిన్

0: అంటే దక్కని ప్లాట్లో అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్ పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమవుతుందో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనుకటిలో ఏం చేద్దంటే దుంపట్లు బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణ ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగిందనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ పెట్టిన సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూస్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఈవెన్ ఈవెన్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దానిలో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి పశువైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్టు అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతాకుండా ప్రస్తుతానికి మేము ఇంతమంది 250 ఎన్ఎల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎన్ఎల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎన్ఎల్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎన్ఎల్స్ ఉంటాయి కదా, ఆ ఎన్ఎల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎన్ఎల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎన్ఎల్స్ను దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని జాతికి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని వచ్చి ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లలను ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమైనా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
2: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: ఇది యాక్చువల్గా ఇంకో 2020

0: నుండి 25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తూ ఉండేది. ఇది కంటిన్యూస్ క్లోజ్ అవ్వడం కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
3: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. సో డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం, కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రాం తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కన జాతి అభివృద్ధి చేయదలుచుకున్నవారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కన జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెని ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కని జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
2: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
3: ఈ NLMలో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది, కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందుల వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్డ్ షేర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్న మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్నీ, అక్కడున్న అస్సాం, మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీకి సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
2: డాక్టర్ టి రఘునందన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారితో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్, డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: నిత్య జీవితంలో సైన్స్ మొదటి భాగం. మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చూసే అనేక సంఘటనలలో లేదా మనం ప్రతిరోజు చేసే పనులలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో అంతర్లీనంగా ఏదో ఒక శాస్త్రీయ విషయం లేదా సైన్స్కి సంబంధించిన సూత్రాలు మనకు తెలియకుండా అనుసంధానమై ఉంటాయి. ఒక్కోసారి మనం ఉన్నత విద్యను చదివి ఉన్నప్పటికీ కొన్ని సామాన్య విషయాలలో శాస్త్రీయ విషయాలను అంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ను మన పరిశీలనలోకి రాకపోవచ్చు లేదా ఆ విషయాన్ని మనం విశదీకరించలేకపోవచ్చు. ఈ సందర్భంలో నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని విషయాల్లోని శాస్త్రీయ దృక్కోణాన్ని లేదా శాస్త్రీయ కారణాలను సామాన్య భాషలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నీరు మంటలను ఎలా అర్పుతుంది? పాల నుంచి పెరుగు ఎలా తయారవుతుంది? రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలు ఎందుకు

పెంచుతాయి, నీరు మాత్రమే మంటని ఆర్పగలుగుతుంది. ఈ విషయం ఆలోచించే ముందు అసలు నిప్పు లేదా మంట ఎలా సంభవిస్తుందో తెలుసుకుందాం. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు లేదా పదార్థం ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద మండటం ప్రారంభం అవుతుంది. దీనినే మనం ఇగ్నిషన్ పాయింట్ అంటాం. అయితే వాతావరణంలోని ఆక్సిజన్ మంటని ఇంకా పెంచడానికి దోహదపడుతుంది. గాలిలోని నైట్రోజన్ కంటే ఆక్సిజన్ మంటని ఎక్కువగా పెంచుతుంది. కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రంలో అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే మండటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యం ఆక్సిజన్కు తక్కువగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మండటాన్ని ఆర్పివేయాలంటే ఆ వస్తువు యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ను తగ్గించాలి. ఆ మంటపై నీటిని చల్లినప్పుడు వస్తువు యొక్క వేడి తగ్గుతుంది. నీటిని ధారగా పోస్తే మంటలు త్వరగా చల్లబడతాయి. ఈ పద్ధతి మంటలను ఆర్పడానికి ఉపయోగకరమైనది. అయితే పెట్రోల్, డీజిల్ వంటి వాటికి నిప్పు అంటుకుంటే నీటి ద్వారా మనం ఆ మంటని ఆర్పలేం, ఎందుకంటే అవి నీటి కంటే చాలా తేలికగా ఉండి నీటిపై తేలతాయి. మంటలను ఆర్పడం సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలను ఆర్పడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అగ్నిమాపక యంత్రాలు ఉంటాయి. ఇక మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు పాల నుండి ఎలా తయారవుతుందో చూద్దాం. సాధారణంగా కాచిన పాలలో మజ్జిగ కానీ పెరుగు కానీ కొంచెం కలిపితే 4 నుంచి 8 గంటల సమయంలో పెరుగు తయారవుతుంది. దీన్నే మనం సాధారణ భాషలో పాలు తోడుకోవటం అని అంటాం. పాలలో కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల పాలు తెల్లగా కనబడతాయి. దీని ద్వారా మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ లభిస్తాయి. పెరుగు లేదా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ అనే రసాయన పదార్థం పాలలో ఉండే కెసిన్తో చర్య జరిపి ద్రవంగా ఉన్న పాలు గట్టిపడి పెరుగు తయారవుతుంది. ఈ రసాయనిక చర్యనే ఫెర్మెంటేషన్ లేదా కిణ్వ ప్రక్రియ అని పిలుస్తాం. ఇదే ఫెర్మెంటేషన్ ప్రక్రియ ఆధారంగా వెనిగర్, ద్రాక్షసారాయి, నెయిల్ పాలిష్, చీజ్ వంటి పదార్థాలు కూడా తయారవుతాయి. ఇక ఇప్పుడు రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు చెడిపోకుండా ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రిడ్జ్లో సాధారణంగా ఐస్ కూల్, నార్మల్ కూల్ జోన్స్ ఉంటాయి. అంటే సాధారణ గది ఉష్ణోగ్రత కంటే ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నమాట. మనం కూరగాయలను లేదా ఇతర ఆహార పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద అంటే ఫ్రిడ్జ్ బయట ఉంచితే అవి కుళ్ళిపోవడం లేదా పురుగు పట్టడం జరుగుతుంది. ఈ కుళ్ళిపోవడం లేదా పురుగు పట్టడం అనేది చుట్టూ వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా వలన జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వృద్ధి అనేది సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా త్వరగా జరుగుతుంది. అదే సాధారణ గది ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలో లేదా గడ్డగట్టిన నీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన మనం ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లోపల ఉంచితే అక్కడ బ్యాక్టీరియా వృద్ధి దాదాపు లేకుండా పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు చాలా కాలం వరకు చెడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా పాల వంటి ఎంజైమ్స్ కలిగిన ఆహార పదార్థాలైతే నీరు గడ్డకట్టే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే డీప్ ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. ఇంకా కోల్డ్ స్టోరేజ్ గురించి కూడా మనం విని ఉంటాం. ఆపిల్ మొదలైన పండ్లు, చేపలు, పాలు, పాల పదార్థాలు వంటి ఆహార పదార్థాల రవాణా మరియు నిల్వ స్థలాలలో కూడా కోల్డ్ స్టోరేజ్ ద్వారానే ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంచగలుగుతాం. ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ కంటైనర్లలో ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్లను ఉపయోగిస్తారు. ఈ ఘన కార్బన్ డయాక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటాం. అయితే శీతల పెట్టెలు లేదా ఫ్రిడ్జ్లో మనం ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే వాటిలో కొన్ని విటమిన్లు మరియు పోషక విలువలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇప్పుడు మనం ఘర్షణ లేదా గరుకుదనం వల్ల మనకు ఉపయోగం ఏమిటో చూద్దాం. ఈ భూమి మీద గరుకుదనం లేకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. మనం మన ఇళ్లలో టైల్స్ వంటి చదునైన ఉపరితలాల మీద నడుస్తున్నప్పుడు ఒక్కోసారి కాలు జారి పడిపోయే సంఘటనలు చూస్తూ ఉంటాం. అలాగే బాత్రూంలో కూడా జారి పడటం ఎక్కువగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. అలాగే మనం వర్షాకాలంలో చెప్పులు లేదా షూ వేసుకుని కొంచెం వేగంతో నడుస్తున్నా కూడా కాలు జారిన అనుభూతి మనకు కలిగి ఉంటుంది. ఈ అన్ని సందర్భాలలో జారడం అనే ప్రక్రియ ముఖ్య పాత్ర వహిస్తుంది. చదునైన ఉపరితలం లేదా స్మూత్ సర్ఫేస్ పైన నడుస్తున్నప్పుడు మన అరికాళ్ల మీద ఉన్న గరుకు గీతలు జారకుండా ఉండేలా సహాయపడతాయి. అంతేకాదు మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవాలన్నప్పుడు మన అరచేతుల్లోని రేఖలు తగినంత గరుకుదనాన్ని కలిగించడం ద్వారా పట్టు లేదా గ్రిప్ మనకు లభిస్తుంది. నేల

కి మరియు మన కాళ్ళకి లేదా చెప్పులకి మధ్యలో ఉన్న గరుకుదనపు అనుభూతిని భౌతిక శాస్త్రంలో ఘర్షణ లేదా ఫ్రిక్షన్ అని పిలుస్తాం. ఒకవేళ ఈ భూమిపై ఒక్కసారిగా ఈ ఘర్షణ అనేది లేకుండా మాయమైపోతే మనమంతా భూమి మీద నడవడం అనేది కుదరదు, సరికదా? మనుషులంతా, ఆ మాటకొస్తే జంతువులంతా కూడా కదిలే అన్ని వస్తువులు కూడా భూమి ఉపరితలం మీద జారుతూ ఉంటాయి. ఇది మనం ఊహించడానికి కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు చూసే చందమామ విషయానికి వస్తే ఇంకో గమ్మత్తైన విషయం మన దృష్టికి వస్తుంది. అదేమంటే, మన ఊరిలో లేదా మన పక్క ఊరిలో మనం నడుస్తున్నప్పుడు కానీ, కారు, బస్సు లేదా ఏదైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఆకాశంలోని చందమామ మనల్ని అనుసరిస్తున్నట్లుగా లేదా మనతో పాటే ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదే చిన్నపిల్లలైతే మనం ఎక్కడికి వెళ్ళినా చందమామ మనతో వస్తుంది ఎందుకు అని అడుగుతుండటం మనలో చాలామందికి ఎదురైన సంఘటనగా ఉండి ఉంటుంది. ఇలా అడిగినప్పుడు సాధారణంగా చందమామ ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది అని తేలిగ్గా చెప్పేస్తాం. అలా అనిపించడానికి అసలు కారణం, భూమి చందమామ మధ్యలో ఉన్న దూరంతో పోల్చితే మనం ప్రయాణం చేసే దూరం సాపేక్షంగా చాలా తక్కువ. అంటే మనం భూమి మీద కదులుతూ ఉన్నప్పుడు చందమామ నుంచి మనం దూరంగా కదులుతున్న అనుభూతి కలగదు. ఎందుకంటే భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం 3.5 లక్షల కిలోమీటర్లు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్న 3,000 కిలోమీటర్ల కంటే చాలా ఎక్కువ. అంటే మనం ప్రయాణం చేసే దూరంలో మార్పు వల్ల చంద్రుడితో మనం చేసే కోణంలో మార్పు చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ అనొచ్చు. అలాగే మనం బస్సులో లేదా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు విండోలోంచి బయటకు చూస్తే బయట ఉన్న చెట్లు లేదా కొండలు మరియు ప్రదేశాలు వెనక్కి వెళుతున్నట్టుగా మనకి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అదే కదులుతూ ఉన్న మన బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మనతో పాటు కదలకుండా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం, మన వాతావరణంతో పోల్చితే బయట ఉన్న ప్రదేశాల యొక్క దూరం సాపేక్షంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రతిరోజు నిత్య జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో శాస్త్రీయ దృక్పథాన్ని విశ్లేషిస్తే మనకు సరళంగానే అర్థమవుతుంది. ఇదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఊహించుకొని విశ్లేషణ చేయగలుగుతాం. అదేమంటే, మన భూగోళం గుండ్రంగా బంతిలాగా గోళాకారంలో ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ మనం మన ఇంటి దగ్గర మార్కెట్కి లేదా మరొక పక్క ఊరికి రైల్లో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడా కూడా భూమి బల్లపొరుపుగా లేదా ఫ్లాట్గానే ఉంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం సాపేక్షత దూరం అనే విషయాన్ని విశ్లేషణ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. భూమి వక్రతలో మార్పు మన దృష్టిలోకి రావాలంటే మనం భూమి నుంచి బయటికి అంతరిక్షంలోనికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా భూమి వక్రత కోణంలో మార్పు మనం ప్రయాణించే దూరం కన్నా సాపేక్షంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని మనం సముద్రం దగ్గర నిలుచొని గమనించవచ్చు. ఎలాగంటే, దూరం నుంచి వస్తున్న ఓడ లేదా షిప్ యొక్క పొగగొట్టం ముందుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం సమయం అదేవిధంగా దాన్ని గమనిస్తూ ఉంటే ఓడ యొక్క మిగతా భాగం కూడా మనకి గోచరం అవుతూ ఉంటుంది. ఈ విధంగా భూమి యొక్క వక్రత సముద్ర తలం మీద నుంచి ఈ విధంగా మనం గమనించి అవగాహనలోనికి తెచ్చుకోవచ్చు. మన నిత్య జీవితంలో ప్రతిరోజు మన దృష్టిలోకి వచ్చే మరొక విషయం ఎండమావులు. వీటినే ఆంగ్లంలో మిరేజ్ అని పిలుస్తాం. ఎండమావులు అంటే ఎండాకాలంలో మధ్యాహ్న సమయంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది దూరంలో నీరు నిలిచి ఉందేమో అన్నట్టుగా భ్రమింపచేసేలాగా అనిపిస్తుంది. ఇదే విషయం ఎడారులలో కూడా మనం గమనించవచ్చు. ఎడారిలో లేదా ఇసుక ఉన్న స్థలంలో ఒకచోట నిల్చొని దూరంగా ఉన్న స్థలంలో నీటి జాడ లేదా నీరు నిలిచి ఉన్నట్టుగా అనిపించే స్థలాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీన్నే ఎండమావి అంటాం. రోడ్డుపైన మనకు ఎండమావి లేదా నీరు నిలిచి ఉంది అనిపించిన స్థలానికి దగ్గరగా మనం వెళితే అక్కడ నీరు లేకుండా మామూలు సాధారణ రోడ్డు ఉన్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది. మరలా అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న రోడ్డుపై స్థలాన్ని గమనిస్తే మరలా అక్కడ కూడా ఎండమావి లేదా నీరు నిలిచి ఉన్న స్థలం ఉన్నది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎండమావులు మనకి గోచరమవడానికి కారణం భౌతిక శాస్త్రంలో ఉన్న కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే దృగ్విషయం. దీన్ని ఆంగ్లంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి కిరణాలు తమ దిశను మార్చుకొని కొంత వంగి ప్రయాణం చేస్తాయి. ఆ విధంగా ఎండాకాలం మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమిని లేదా రోడ్డును తాకినప్పుడు ఆ రోడ్డు ఉపరితలం మీద ఉన్న గాలి తేలికై దాని సాంద్రత తగ్గుతుంది. అక్కడికి వచ్చిన కాంతి కిరణాలు సాంద్రత ఎక్కువ ఉన్న గాలిలోంచి సాంద్రత తక్కువ

0: గాలిలోకి ప్రయాణించేటప్పుడు వంగి దూరం నుంచి గమనిస్తున్న వారికి కాంతి వంగిన చోట ఉపరితలం ఒక అద్దంలాగా లేదా నీటి ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం లేదా ఆంగ్లంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. ఆ విధంగా ఎండమావులు కూడా మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఒక శాస్త్రీయ దృగ్విషయం.
1: మీరు ఇంతవరకు విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్ డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు కోకిలమ్మ చిత్రానికి. ఆత్రేయ గీతం ఇది, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు లైలా చిత్రానికి. సి నారాయణ రెడ్డి రచించిన ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. మేము మనుషులమే చిత్రానికి ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

మీరు విన్న ఆ పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో

0: ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో రెండో దశగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా జూలై 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ధి సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap, which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 trillion చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2 మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన రెండో విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా, వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని ఐఎండీ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
3: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 trillion చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

పూర్వపుణ్యత ఫలం అన్నట్లుగా పుట్టిన ఆ బాలునికి గోపన్నయ్యని పేరు పెట్టారు. నేలకొండపల్లిలో ఉన్న రాజగోపాలస్వామి వారి అనుగ్రహంతో పుట్టినాడు కాబట్టి ఆ పిల్లవానికి ఈ పేరు పెట్టారు. అక్షరాభ్యాసం జరిగింది. దేశభాషలందు నేర్పించారు. ఆ బాలు సాయమవేళనన్ భజన సావడియందును సాగుచుండు రామాయణ సత్పురాణముతడు ఆత్మలకుందన కాలకింపగా ఆ యవనీశ్వర్భకున కారవయేటని తెల్లమయ్యే రామాయణ మారుకాండముల ఎందవి రామకథ విశేషము. పరిశీలనగా పారవశ్యంతో అలౌకికానందం పొందిన ఆ చిరంజీవికి గోపన్న తనలో తాను ఇలా అనుకునేవాడు. జనయింపనైతి రామునితో అయోధ్యను భరతాదులను కంటబడయనైతి భానుకుల దీపకునితోడ శివధనుర్భంగ భిక్షింపనైతి దర్శింపనైతి సీతా జగన్మాతను నేనా దేవి చరణంబులంటనైతి మిప్పొందనైతి సుమిత్రాతను చూచే

పెద్దలరా, పుణ్యం పండితే దేవుడు సద్గురువు రూపంలో వస్తాడు. అదే జరిగింది. ఒకనాడు రామభజన చేయుచుండగా సీతారామ స్వామి వారి కోవెలలో కరగిపోసిన సాత్విక ప్రతిమాయన ఆకర్షణీయ దేహంబుతోడా కృష్ణాయి మోగు తంత్రీనాదమోయన రవతుళ్ళు గాత్ర మర్యాదతోడా అది నిరాడంబరమైన జీవిక దాటనప్పారు టెంకాయ చిప్పతోడా మనసుకి తూపు నాటుని తనుత్రాడమోయన దాల్చు జగురు టంగితోడా తనకి జంగమ తనని జంగమ తీర్థమోయన కబీరు పారవశ్యమునకు లొంగి ప్రకృతి కాంత చేష్టలందింది చూడా వెంచేసే అటపాటలు రామనాను ప్రభావమడవా ఆలయంలోకి ప్రవేశించబోగా వీల్లేదన్నారు కొందరు. గంగా పాపం శశీతాపం దైన్యం కల్పదృష్ట పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. సరే, ఏం చేస్తాం, అలాగే అని కబీర్ గారు వెళ్ళి అనంత దూరంలో కూర్చున్నారు. ఆశ్చర్యం, గుళ్ళో సీతారాముల విగ్రహాలు కనపడలేదు. అందరూ వెళ్ళి కబీర్ గారిని ప్రార్థించారు గుళ్ళోకి రమ్మని. కబీర్ గారు వచ్చి జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ జయ జయ శ్రీరామ్ అంటూ వచ్చారు. అందరికీ దర్శనమిచ్చారు. సీతారాములు ప్రార్థించారు, దర్శనమిచ్చారు, విగ్రహాలు కనిపించినాయి. అందరూ ఉక్తకంఠంతో జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్ అంటూ కేకలు పెట్టారు. కవికోకిలము తాత్

వ్యాసముని చంద్రుడు ఏ వంశమును జన్మమెత్తినాడు? ధన్యుడు అధ్యాత్మవిత్తముడు మాన్యుడు శుకుడు ఏ గోత్రమును ఉద్భవించినాడు? సత్యవతి జన్మించిన జాతి ఏది? రోహిదాసుడు జన్మించిన గేహమేది? వాళ్ళెల్లరి పూజ్యులు ఎవరు లేదే కులము లేదని మహిమండు కొలువబడునే. గోపన్న వెళ్ళి కబీర్ను నమస్కరించినాడు. ఉపదేశం చేయండి స్వామి అంటే కబీరు, నాయన మడియంచు దడియంచు అడుగెత్తి ఇడుకొంచు సంతరించడు గృహాచారములకు, మెడ నిండా రుద్రాక్షలు ఒడల నిండా విభూతి వేసి పూసిన రిత్త వేషములకు, పాకాది గృహకృత్య భాషణంబులతోడ ఆచరించడు భగజ్జారములకు, శబ్దంబు గంధంబు స్పర్శంబు ఇళయు తేడాయు అను చిల్కపల్పులకు, భేషజంబులకు వేదాంత భాషలకు, ఆసనములకు సహ ఉపన్యాసములకు హరిహరుడు నవ్వుకొని చుండు ఆత్మలందు. ఇలాంటి తలతిక్కలు లేకుండా చక్కగా నీవు భగవన్నామం చేస్తూ కాలం గడుపునాయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్వం రామనామవరాలనే, జయతి జయతి మంత్రం జన్మ సాఫల్య మంత్రం జన్మ మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రీయ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. ఓం శ్రీ శ్రీరామాయ నమః. ఇది అనుకుంటుండు నాయన. గోపన్న, ఇక పైన నీ పేరు రామదాసు, పేరు పెట్టే అధికారం మార్చే అధికారం గురువుకే ఉంటుంది. రామపంచాయతమని పూజిస్తూ మంత్రోపాసన చేస్తూ భజిస్తూ ఉండు అన స్వామి. సగుణోపాసన చేయమంటారా అంటే, సగుణం పునాది నిర్గుణ సౌధమునకు చపల చిత్తుని అజ్ఞానం ఉపనయించి సుగతిదార్చు అని చెప్పారు. గోపన్న, మరో విషయం, వరవర్ణద్వేషామరస్యమున వరవర్ణద్వేషామరస్యంబున అద్వైత అద్వైత ప్రభావము సుస్థిరము అయ్యది రామ తారకము కాదు బిడ్డ తన నామేరకం జపింప మోక్ష ఫల సన్మానం సిద్ధించు భీకర సంసారమా.

ఇట్టు నిశ్చయాత్ముండై శ్రీరామ పంచాయతీ భక్తితో సేవిస్తూ భక్తుల్ని గౌరవిస్తూ సంతర్పణలు సమారాధనలు ఉత్సవములు భజనలు జరిపిస్తూ ఉన్నాడు రామదాసు. కొంతకాలం అయింది. రామదాసు గారి భార్య గర్భం ధరించింది. నెలలు నిండినాయి. తల్లిదండ్రులకు అనారోగ్యం ఎక్కువగా ఉంది. ఒకరోజు తల్లిదండ్రులు గతి ఇంచినాతనికి సీతారాములం చూపి నిర్మల హృత్పీఠి నిలిచే తారక పరబ్రహ్మముని చింతను ఫలించిన సతి గర్భవాసము సుఖప్రాప్తిని విడంబించి ఆ మొలకను రాఘవు పేర పిలుచు రఘురా ఉండంతు గోపన్నది. రామదాసు గారి తల్లి ఏమండి కళ్ళు తిరిగిపోతున్నాయి అంది. భర్త వచ్చారు లింగనమంత్రి గారు. ఆయన మీద పడి ప్రాణాలు వదిలిపెట్టింది ఆమె. అయ్యో నువ్వు పోయినావుటే, నేను మాత్రం ఎందుకు వస్తున్నా, నీవు పోతే నాకు వైధవ్యం వస్తుంది సహించలేను అంటూ ఆయన కూడా ప్రాణాలు వదిలిపెట్టారు. ఇట్నుంచి కబురు వచ్చింది. రామదాసు నీకు మగపిల్లవాడు పుట్టాడయ్యా అని. స్వామి దానికి విచారపడాలా దీనికి సంతోషపడాలా అంతా నీ లీల అనుకుంటున్నారు రామదాసు గారు. రామదాసు గారింటికి యాచకులు భక్తులు యాత్రికులు చాలామంది వస్తూ ఉండేవారు. గంజాయి కైపెక్కి గాని తత్వ వివక్ష గాలింపలేని బైరాగి ఒకడు అన్నపూర్ణాదేవుని రేగ ఊరూర సంచారముదరించు సాధువు ఒకడు ఇవేమీ నేనేమి ఇది మాయ జగమంచు తత్వములు బాడు వేదాంతి ఒకడు అరచేత స్వకుల క్రమాగతాక్షయ పాత్ర ధరించినట్టి దాసరియకుడు. ఈ విధముగా రామదాసు కీర్తిని విని వచ్చాము. ఆ రాముడే కల్లో కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడు. మీ ఇంట్లో ప్రసాదం సాధం చాలా బాగుంటాయని ఇక్కడే బాగా తినమని అన్నాడు. దానితో రామదాసు రామునివారలయ్యా రఘురాముడు మిమ్మల వంపెనయ్యా ఆ స్వామి ప్రసన్నుడై ఇటు కృపామతి మీద మాట్లాడనే ఏమి అదృష్టమయ్యా నన్ను ఎన్నడూ చూడవు మాట్లాడవు రామయ్య తండ్రి నీకు కృపరామికి కారణమిట్లది ఇంగిది. ఇలా సాధు సేవ చేస్తూ ఉంటే పిత్రార్జితం అంతా అయిపోయింది పొలం. చక్కగా రాస్తారు ఇక్కడ మా దీక్షిత్దాస్ గారు చూడండి పిల్లలరా. స్వామి భక్త సేవ స్వామి సేవ ఏతంచు అనుదినమ్మునిట్టు ఆచరింప స్వామి కంటే ముందు లేమి ప్రత్యక్షమై దాసు.

యాత్రికుల రాక తగ్గింది, ఇల్లు గడవడం కష్టముగా ఉంది. నా పాదభక్త సేవయు నా సేవయును ఇక మీద ఎట్లు ఆచరించుతో చూచదగాక ఈ పగిది దరిద్రుజే సితే నదురామా. తపియింపనేల ఏటికి తపియింపనేల లేమికి ఉపనయనము మంత్రము నాటి ఉపనయనం నాటి మంత్రం ఉండగరామా. పెద్ద రాగి చెంబు తోమి శిరస్సును ఉంచుకొని ఊరిలోకి వెళ్ళి బయలుదేరాడు. రామనామం చేస్తూ వెళ్తూ ఉండేవాడు. 10 మందికి పెట్టడమే తెలుసు, కానీ నలుగురిని యాచించడం తెలియదు. ఎవరైనా గమనించి ఏదో కొన్ని తండ్రులాలు వేస్తే సరే, లేకపోతే సరే, అడగడం లేదు. వెళ్ళిపోతుండేవాడు. అడగడం బాగా చేతనైన వారికే గడవడం అంతంత మాత్రంగా ఉంటే ఇటువంటి వారికి ఎలా గడుస్తుంది? ఇక గ్రామంలో వాతావరణం ఎలా ఉందంటే, గానంబందు కవిత్వబందు కడు ప్రజ్ఞాశాలి సచ్చీలి ఆపై ఎంతేని వదాన్యమూర్తి భగవద్భక్తాగ్రగణ్యుండిటి దీనావస్థకు వచ్చే పాపమని జాలింబందుటే గాని తా కానియేనియు చేతబెట్టడవడా గ్రాపాద గోపన్నకు. ఒకరోజు రామదాసు గారు జపం చేసుకుంటూ కూర్చున్నారు. మనవక్కాయ కర్మల రాముడికినే చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరు ఏ పెద్ద శబ్దం చేయరారు, కానీ పెద్ద ఏడుపు వినవచ్చింది. ధ్యానం కుదరలేదు. రామదాసు గారి కొడుకు చిరంజీవి రఘురాముడు గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. చీకా కలిగింది. కమలా, ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అంటే ఆమె చెప్పలేక చెప్పింది, పాలు లేక. ఇవ్వరాదు అన్నాడు, నా దగ్గర లేక. ఎందుకని? సరైన ఆహారం లేక. ఆ రామ, ఎంత దీనమైన పరిస్థితి అని బాధపడుతుంటే తలుపు వెనుక నుండి కమలాంబ అన్నది, ఒక్కసారి గోల్కొండ వెళ్ళి చెప్పవచ్చును కదా, పిల్లలిచ్చిన మామలే కాక మేనమామలు కూడా కదా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును కదా. నా మాట తప్పైతే మన్నించండి అంది కమలాంబ. కమల, బాగానే చెప్పావు, కరణేశ మంత్రి ఈయన కదా, అలాగే మంచి ఎవరు చెప్పినా వినవచ్చును, అలాగే బయలుదేరుతాను అని బయలుదేరాడు రామదాసు గారు.

అంటూ వెళ్తున్నారు. 130 కిలోమీటర్లు ఉంటుందండి. నడిచి వెళ్ళాడు పాపం, నడిచి నడిచి గోల్కొండ చేరాడు. అక్కడ మేనమామలను చూడడం చాలా కష్టమైంది. మాసిన గడ్డం, కలయ మాసిన గుడ్డలు, సామాన్యంగా ఉన్న ఇతన్ని చూసి చెల్లరే అని ద్వారపాలకులు తోశారు. అవతలికి చాలాసేపు నిరీక్షించాడు. అందులో ఒకడు, పోన్లేరా, అయినవాడైతే సరే, కాకపోతే పొమ్మంటారు అంతే కదా అని వెళ్ళి చెప్పారు. అక్కన్న మాదలు ఎదురుగా వచ్చి, రానాయనా అని తీసుకువెళ్ళారు. అమ్మాయి పిల్లవాడు బాగున్నారా, చాలా రోజులు అయింది చూసి, వద్దామంటే ఎక్కడ ఇక్కడ ప్రభుత్వం పనులు రావచ్చును కదా అంటే, అతి లౌక్యుడైన అల్లుడు అన్నాడు,

ముందు భోజనం చేయను ఆయన, విశ్రాంతి తీసుకో అన్నారు. తానీష దగ్గర తీసుకెళ్ళారు. తమరెవరు అని అడిగారు తానీష. తమ సర్కారుల కంకితండై సముద్ర తీర్థునప్పారు గోల్ నెక్కొండ నివాసమయ్య గృహరామం వెళ్ళ కంచర్ల వారము లింగనకు కామాంబకు గావాబింపు పొత్తుండ నామము గోపన్న కబీరు శిష్యుడను రామస్వామికి

మీ కొలువులో ఉన్న అక్కన్న మాదన్నలు నాకు మేనమామలు. అంటే మీరేం పని చేస్తారన్నాడు తానిషి. పనికి ఏమున్నది, రామచంద్ర కరుణా ప్రాప్త్యర్థం ఆశించుటే పని, తత్తారకరామ జపం ధ్యానం చేయడమే నా పని, జీతభత్యాలు సంపాదించడానికి వేరే అన్యమేమీ లేదు ఎలిక అన్నారు. వెంటనే అక్కన్న మాదన్న ఆలోచించి భద్రాచలం తహసీల్దార్ పని ఉన్నది అని చెప్పారు. వెంటనే ఫర్మానా తయారు చేసి ఇచ్చారు. అప్పుడు తానిషా అన్నారు, నీదు కుటుంబ పోషణకు 200 కావలేను, నీ రాముని సేవకు మరొక 50 కావలేను, మరి వచ్చిపోవు వారు ఆదరణ పొందాలంటే మరో 50 కావాలి. కాబట్టి నాయన నెలకు 300 రూపాయలు జీతముగా తీసుకొని రైతుల మంచి చెడ్డలు విచారించి పన్ను వసూలు చేసి నీ వేతనము తీసుకొని మిగిలింది సర్కారునకు పంపించు. నీతులు నీకు చెప్పవలైనా స్వామి అన్నారు తానీషా. వెంటనే ఆ ఫర్మానా కళ్ళకద్దుకొని రామదాసు, ఆహా రామా, నిన్నలేమి నేడు కలిమి, అంతా నీదే స్వామి అనుకుంటున్న రామదాసు నిశ్చితాభిప్రాయం ఎలా ఉందంటే, సాకల్యంబుగు ఇట్టులెంతైన మహదైస్త్రింబు కల్పించిన నీదు నీ భక్తతికి నిత్యాన్న నైవేద్యములు గాక ఈ భోగభాగ్యములు నాకు అక్కర్లేదు స్వామి అనుకుంటున్నాడు రామదాసు. అనుకుని వెంటనే భార్యాబిడ్డలను రప్పించాడు, బయలుదేరాడు. అఖండ గౌతమి స్నానం చేశారు, భద్రగిరినాథుని దర్శించి వెళ్ళి బాధ్యత స్వీకరించారు. కర్ణాలను పిలిపించారు, రైతులను రావించాడు. ఎంతో కాలంగా బకాయి ఉన్న శిస్తు వసూలయ్యింది, పంపించేశాడు. బంగారు బాకు బహుమతిగా పంపించారు తానీషా. మళ్ళీ యాచకులు రావడం ప్రారంభమైంది. ఒడుగను పేర ఒక్కడును, వివాహమంటు ఒక్కడు, ఇల్లు గట్టగా ఒక్కడు, ఉపాధి లేక ఒక్కడు, కాశీకి పోయేదనుంచు ఒకడు, ఈ ఒడుపున ఒక్కరొక్కరు లెపమును చేరుతునుందురు, కట్టగా కొడువగలిగిన యాచకులు గోపన్నగా.

పొద్దునందిప్పుతున్న లేక గోపన సాదరముగ శ్రితాళించు తత్ ప్రార్థనలు ఆకర్ణించు వనర్చు వీరేని సాయం దయామేయుడై. దైవభక్తులకు సాధు పొంగులకు షడ్రసోపేతమైన సమాధానం సమారాధం జరుగుతున్నది. ఈ పీట్ల మీద కూర్చోండి అయ్యలారా, ఆశీనులు కండి నాయనలారా, తృప్తిగా వడ్డించండి. పదార్థాలు సమృద్ధిగా రాముడిచ్చాడు, నాలుగుసార్లు వడ్డించండి అయ్యా శాస్త్రి గారు. వీలైతే ఏది ఒక్కసారి అనండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరు సంచరీరో నిరంతరం మంగళమాతరో. వైరుధ్య భవనాస్మరణ గోవింద గోవింద. ఎంత బాగుపడారండి, చాలా సంతోషం అంటున్నారు. కమల పిండి వంటలు నువ్వే వడ్డించు, సమృద్ధిగా వడ్డించు. భగవంతుడు ఇచ్చారు మనకి, తక్కువేం లేదు. భక్ష్యములు వడ్డించు అంటున్నారు, అవి వడ్డించిన భక్ష్య

వారికి ఘతస్నానం చేయిస్తున్నారు రామదాస్ గారు. అయా పెరుగులో నీరు కలపకండి, మారు వడ్డించండి అంటున్నాడు. ఈ లోపల జరగకూడనిది జరిగిపోయింది. భోజనాలు వడ్డించడానికి ముందు చిరంజీవి రఘురాముడి చేతిలో ఒక భక్ష్యం పెట్టి ఆడుకుంటున్న ఆయన అని పంపించి సాధువులకు పదార్థాలు వడ్డిస్తుంది ఆమె. పెరుగు సంగతి చూద్దామని వంటశాలలోకి వచ్చింది. సుమారు 500 మందికి సమారాధన చేసే సందర్భంలో గంజివార్చిన గుంటలో పొగలు శగలు వస్తున్న ఆ గంజి గుంటలో రఘురాముడు పడి శవమై తేలుతున్నాడు కనిపించింది. ఆమెకు పెద్దగా ఏడుపు వచ్చింది. రఘురాముడు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళి గుంటలో పడి మృతి చెందాడు. పెద్దగా ఎడవబోయి నోటిలో గుడ్డ కుక్కుని కాన్ని దిగమింగుకొని పిల్లవాడి శవం బయటకు తీసి చాపలో చుట్టి ఒక తట్టు పెట్టింది. దుఃఖంతో బాధపడుతోంది, నాయన గంజి లేక బాధపడుతున్నప్పుడు నేలకొండలో హాయిగా ఉన్నావు, ఆ గంజి ఇవాళ ఉండి అన్ని సుఖాలు ఉన్నప్పుడు ఇలా అయినావు, చాలా బాధగా ఉంది అనుకుంటూ ఉంది. అక్కడి నుంచి వినపడింది, భోజనాంతే భగవన్నా స్మరణ గోవింద గోవింద అన్నారు. ఇక ఓర్చుకోలేక ఆమె ఏడ్చింది, పెద్దగా ఏడ్చింది. గబగబా వచ్చారు రామదాస్ గారు, ఒక్క క్షణం బాధపడ్డారు. పిల్లవాడి శవాన్ని భుజం మీద వేసుకొని కమలా రా అంటూ వెళ్తున్నారు. బ్రాహ్మణ సముదాయం అంతా వెంట నడుస్తోంది. రఘురామ, వేసవిలో గంజి పోసి బతికించుకున్నాం, నెలకొండల పల్లెలోనే ఉంటే బతికేవాడు నాయన అని బాధపడుతున్నారు. నేరుగా తీసుకొని వెళ్ళాడు భద్రగిరినాథుని కొండ ముందు కింద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి, నాయన రామచంద్ర ప్రభు, నీకిద్దరు కొడుకులు, నాకొక్కడే కొడుకు, వీడిలా అయిపోయాడు, చాలా బాధగా ఉంది, వంశాంకుర తండ్రి పెడుతుండగా కొడుకు పోవడం పాపం నాయన, నీకు తెలియందే ఉంది అంటూ బాధపడుతున్నారు.

కాఫీని బ్రతికించు స్వామి. ఎంతసేపటికి కావడం లేదు. అప్పుడు కొంచెం ఇలా అన్నారు కీనుకతో రామదాసు గారు, తాలూకా సకలము నేను తహసీల్దారు, ఈ తాలూకా నగలత్తిది ఏ నిత్యం ఉన్న వాసమే.

నాయన ప్రావచన ప్రభు, ఏదో అజ్ఞానంతో అంటున్నాను కానీ నాయన సర్వజగద్రక్షణీకు మన్నించు, సర్వజగత్ప్రభు మన్నించు, వీణ్ణి బ్రతికించు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ ధ్యానిస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ ప్రార్థిస్తున్నారు. చిరంజీవి రఘురాముడు నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. అక్కడున్న వాళ్ళంతా రామచంద్ర ప్రభువు జై, సీతామాతకు జై, లక్ష్మీస్వామి గారికి జై, అరుణస్వామి గారికి జై అంటూ పెద్ద పెట్టిన కేకలు పెడుతుంటే కళ్ళు తెరిచాడు రామదాసు. కళ్ళు తెరిచారు రామదాసు దంపతులు. ఒకనాడు భద్రగిరి పైకి వెళ్ళారు. తహసీల్దార్ చుట్టూ భక్తులు ఉన్నారు. గుడి చుట్టూ తుమ్మలు దుబ్బలు పుట్టలు అన్నీ ఉన్నాయి. అయ్యయ్యయ్యో, ఆనాడు కైకి కథనా, ఈనాడు మీ కథనా, రాముల వారికి అరణ్యవాసం తప్పలేదు కదా నాయన. ఈ సంపద శాశ్వతమా? దయచేసి ఇంటికొక పువ్వు అయితే దేవుడికి మాల అవుతుంది, మీరు సహాయం చేస్తామనండి, చక్కని గుడి కడదాము అన్నారు రామదాసు గారు. అందరూ అలాగే అలాగే అలాగే అంటూ, నేను 10,000 నృటపదాలు ఇస్తాను, నేను 5,000 నృటపదాలు ఇస్తాను, నేను 2,000 నృటపదాలు ఇస్తాను, నాది 1,000 నృటపదాలు వేసుకోండి అని వాగ్దానం చేశారు. అన్నారే కానీ తొందరగా ఎవరూ ఇవ్వలేదు. రామదాసు గారికి తొందర ఎక్కువైతోంది. వాగ్దానం చేసిన వారు ఇవ్వకపోతారా? కాకపోతే కొద్దిపాటి ఆలస్యం, వసూలైన శిస్తు పైకం ఉన్నది కదా అని వినియోగించుకుందాం, దానికి ఖర్చు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అదే పని చేశారు, ప్రారంభించారు దేవాలయం కట్టడం. గర్భగృహ ప్రాకార మంటపాలు కట్టి

తన కోరికే తీరనని బాబుగా ఆనందించింది. యాత్రికులు చక్కగా వస్తున్నారు, భద్రాచలాలయం చూస్తున్నారు, వాళ్ళంతా చాలా సంతోషిస్తున్నారు. అదిగో భద్రద్రీ గౌతమి ఇదిగో.

అసూయాగ్రస్తులైన ఉద్యోగులు తానిషాకు ఉన్నది లేనిది కల్పించి చెప్పారు. ఈ సంగతి కొందరు రామదాసు గారికి చెప్తే ఆయన ఏమన్నారు అంటే,

రావణు ఎదిరిప్ప శరీరం ఆశించినాడే విహంగరాజు. తన ఎన్న మృతుకైన తలచూపడే కపికుల వరుణుడు రామాజ్ఞపూని వారాసి దాటగా ప్రాణభయంబు పాటించినే పవనసుతుడు బహుభోగభాగ్య సంపదలు వర్జించబడే స్వామి సేవకు విభీషణ మనీషి ధనముపై మేనిపై బంధుజనులపై ఆశలు బాసి ప్రాణం రోసి భక్తులందరూ శ్రీరామభద్ర సేవ చేయలేదు, నేను మాత్రం ఎందుకు చేయకూడదు? హాలిని త్రాటక నందుని యాగముగాచి అహల్య పోచి సీతాలను వరించి రణదర్పిత రావణ కుంభకంలో కూల్చి వధించి రాజ్యము నయంగనేలిన రామచంద్ర భూపాలుడు రంగశాయి మనపాలగలండు విచారమేటికి. తానుషా భట్లు వచ్చారు, ఖజానా తనిఖీ చేశారు. రామదాసు గారి సంధ్యా విషయం సరిగా వినకుండా ఆయనకు చేతికి సంకెళ్ళు వేశారు. తీసుకెళ్ళబోతూ ఉంటే కమలాంబ వచ్చి సంకెళ్ళంబడింటి భక్త దురవస్థంగాంచి చాలా బాధపడి ఆ పెంకయ్యకు తురుషుకుగాంచి అంటుంది, ఆయన ఆయనతో పాటు నేను కూడా ద్రవ్యం వ్యయించాను, నాకు కూడా సంకెళ్ళేసి నన్ను కూడా తీసుకెళ్ళండి అని ప్రాధాయపడుతుంటే, ఏ వెళవమ్మా వెళ అని ఆ దాసుగారిని సంకెళ్ళి దాసుగారికి సంకెళ్ళి వేసి తీసుకెళ్తున్నారు. అప్పుడు అన్నాడు, కష్టం వచ్చినప్పుడే తట్టుకోవాలి కమల అంటుండగా రామాలయం ముందుగా వెళుతున్నారు. రామదాసు గారు అన్నారు, నాయన ఒక్క క్షణం ఉండండి, సీతారాములకు మనవి చేసుకొని వస్తానంటే ఏం తప్పించుకుందామనే కాదు, ఒక్కసారి స్వామివారికి మనవి చేసి వస్తాను నాయన అంటే సరే వెళ్ళి ఉన్నాయి. దగ్గరికి వచ్చారు ఆ రామాలయం దగ్గరికి రామచంద్ర ప్రభు, అసలే నీకు ఎన్నో పనులు, దానికి తోడు ఇది ఒకటి కూడా అప్పగిస్తున్నాను మన్నించి. కష్టమేయను మురాఘవా తప్పదింక నీ వటమిట మా క్షేమ మరయుమయ్యా. మరి వెర్రిబాబుల మనిషి ఇలా ఉంటే ఆడతోడుగా ఉండుమమ్మ సీతమ్మ తరిఫీదుమెంతయును రామభక్తి మా చిన్ని బిడ్డను హనుమన్న నీవు. ఆలయమ్మును లక్ష్మణ లోటుపాట్లేమి రానీక చూచు భారము నీది, మగడి వత్తును లేదో ఏ పగిది రేడు దండన విధించును తోచకుందే, కానీ ఏది ఏమైనా మాకు ఆప్తహితులు మీరే, సెలవు దైశేయుడి ఇంక నిశ్చింతబోదు. కమల నీకేం భయం లేదు, మధుకర వృత్తితో మనుడు మాని నీవును బిడ్డడు, ఇప్పుడే విధముగనైనా లోటు కనిపించదు, గ్రామము చాలా మంచిది, ఇందధము రెండు పొత్తులకు అన్నము పుట్టకపోదు, రామకథను నిరతంబు పాడుకొని హాయిగా కాలము వెళ్ళబుచ్చుడి శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ వెళ్తున్నారు. కొందరు ప్రజలు అస్తమానం వాళ్ళింట్లోనే తిన్నవాళ్ళు నెలలుగా అనుకుంటున్నారు. ఏమని అంటే గుళ్ళష గోపురములుష గుడ్డష కూసష అయ్యో అత్త సబ్బు వాళ్ళు ధారభూసులేట, అందరూ భక్తులే, మేము ఎప్పుడో అనుకున్నాం మోసం వెల్లడి కాకపోదు అని. 600,000 అంటే 6 లక్షలంటే మాటలా అనుకుంటున్నారు. రామదాస్ గారు అనుకుంటున్నారు, నమ్మిన నిన్ను నమ్మవలే అయ్యది ఎట్లయినా, వైరి తమ్ము నమ్మిన రాజు జయసితివి, అనాథుల పాలిటి దైవరాయ నేనమ్మ మరెవ్వరిని, మిగులు నమ్మితే నిర్మల చిత్తమున నిన్ను రామచంద్ర ప్రభు అనుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు గరు.

ఒక్కసం అడుబెట్టలకు ఒక్కసం 600,000 బొర్రెయ్యబెట్టిన సాహసం నీకెక్కడ నుండి వచ్చే? సరే, ఈ పైన ఇప్పుడు పాటలు చూడము. కుక్కలు నక్కలైన పడవరా, ఓ టెక్కలి కాడ నీకు నే చెర విధించేదా? నీవు బ్రతికున్నంత వరకు అన్న తానీషాతో రామదాసుడు అంటున్నాడు, సంపద అధికారం అనే నిషాలో లేని తానీష. హరిహర భక్త మహామనీషి మహిమాన్విత రహిం సేవకా.

నవాబుల ఎల్బడి చిక్కి బీదవాడై కనుపట్టునే రాముడు, నవాబుల ఎల్బడి చిక్కి బీదవాడై కనుపట్టడే దేవుడు రాముడు. అక్కటే నీకు చిన్నతనం బుగవది మీదే కదా సత్ఫలితము, ఇంతకు నాపై నింద.

0: దాశరథి దివ్య పాదములాన కళ్ళగాదొక పూషక పుల్లనైన చేయు ఆస్తినైనా ఆద్యంపలేదు. కాపురంబు అద్దె ఇంట మాకు అన్నాడు. ఏమీ లేదా అన్నాడు. ఏమీ లేదు తానీషా. అయితే ఒక్కటింది స్వామి, ఒక్కటింది తానీషా.
1: ఏమిటది?
0: ఆసక్తిగా అడిగాడు తానీషా. రామదాస్ అన్నాడు, చూడండి, కలుగు ఇల్లాలి మెడను మాంగల్యముకటి ఆరుష సంతతి గద్ది పూజ్యంబు, దాని జోలిబోకుడు మీకిది కేలు మొడుతు జప్తుకింకేమి గలదు నిజాము వర్య అన్నాడు. నా భార్య మెడలో ఒక్క మంగళసూత్రం ఉంది తానీష, రెండో మంగళసూత్రం చేయమని అది ఎప్పుడు అడగలేదు, నేను చేయించలేదు. చూశారా అండి, ఆనాడు 250,000 రూపాయల విలువ కలిగినటువంటి నగలన్నీ సీతారాములకు చేయించారు భరతలక్ష్మణ శత్రుఘ్నులకు. భార్య మెడలోకి ఒక్క మంగళసూత్రం చేయించుకోలేదు. ఆయన ఇవాటికి ఆదర్శం, గమనించండి పెద్దలారా. సమాధానం బాగానే ఉన్నా, మనసుకు నచ్చిన, దండింపక విడిచిన, ఇలాగే తహసీల్దారులు అందరూ చేస్తారని చెరల వేయండి అన్నారు. ఇప్పటిదాకా ఇలా జరుగుతుంది అనుకోలేదు రామదాస్. రాముడు వస్తాడు, రక్షిస్తాడు, అప్పు చెల్లిస్తాడు, నన్ను కాపాడుతాడని అనుకుంటున్నాడు. ఒక్కసారి కుప్ప కొలిపోయాడు. దాసు హృదయం ఆక్రోశిస్తోంది. భద్రాద్రి రాముడు నా బాలి దేవుడు.

చెరసాల్లో వేశారు. వేషం మారిపోయింది. లలితోర్ధ్వపుండ్రములు బాగా పెట్టేవాడు. లలితోర్ధ్వపుండ్రములు ధారణ చేసి కలకలలాడు మోమది ఎంతో పాడువారి. పంచపింజలు పోసి బట్టగట్టెడు తీరు మట్టిలాగిన జిక్కి మాయమాయి. ఉత్తరీయము యజ్ఞోపవీతము రీతిని వైచు నేర్పు ఇప్పుడు జుబ్బానడంగే. నిగళ శృంఖల బంధనీతి కాలు చేతులకు ఎడబాటు అని పొత్తడరగలిగే. చోడి అంబలి యొక్క డొక్క శుద్ధి చేసి కరకురాణీల అతని కాస్తరణమయ్యి ఒక్కరగా మీకు కాలశక్రమహిమ పరమభక్తునికి ఇంతటి పాటలు వచ్చి. రామచంద్ర ప్రభు ఈ చెరసాలలో ఉంచినందుకు నేను బాధపడలేదు. ఎందుకంటే ఈ చెరసాలని ఉజ్జయింపవే దేవకి గర్భమందు భద్రాచలమట్లు. ఇది ప్రశస్తము మహత్తరమై ఒక పుణ్యతీర్థం కాబట్టి నాయన నా మనసులో ఏం బాధపడను. నీకు సేవ చేయడానికి వీల్లేకపోయినందుకే నేను బాధపడుతున్నాను. రఘుపతి రాఘవ.

అని చక్కగా నామం చేసుకుంటున్నాడు. అనేక రకాల శిక్షలు అమలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఎండలో ఉంచుతున్నారు, ఇసుకలో నిలుపుతున్నారు, ముళ్ళ కంచె మీద నడిపిస్తున్నారు, మూపున పెద్ద బండ పెట్టి కొండ ఎక్కమంటున్నారు. ఇలా ఎన్ని శిక్షలు పెట్టినా రామ రామ అంటూ అనుభవిస్తున్నాడు రామదాసుడు. అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి ఇద్దరికీ కష్టంగానే ఉంది. ఇంకా ఎలా ఉందంటే అనేక విధాల బాధపడుతూ ఉన్నారు. ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి వీలైనంతగా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఉండగా రామదాసు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు, అనేక విధాలు స్తుతిస్తూ ఉండేవాడు, చరణములే నమ్మి

అంటూ ప్రార్థిస్తున్నారు. ఇలా మరికొన్నాళ్ళు గడిచిపోయింది. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, తప్పకుండా రక్షించు నాయన అని తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా అంటూ అనుకుంటుండేవాడు. కరిణేని ఇందిహుళక్కి ద్రౌపదికి కోకలమిచ్చి ఇచ్చింది దెబ్బర, కాకాసుని కటాక్షమును చేపట్టింది అబద్ధం బహు. శ్రీనన్నన్ భగవాన్ తమ్మునికి రాజ్యం పెచ్చుటల్ కల్లా, ఇద్దరి నన్నేళ్ళ నిక్క మీ కథలు అనంత రామచంద్ర ప్రభు భవనారాయణ అంటున్నాడు. మరొకసారి అంటాడు, భద్రశైలాలయ ప్రాకార మంటపాలు ఎలమని బాబు నిర్మించినాడా, నరతసియానంద నిత్య కళ్యాణము భరత సౌమిత్రులు జరిపినారా, ప్రేమార షడ్రసోపేద భోజనము నీ ఇల్లాలు సీత చెల్లించనక్కు, ఇన్ని సుఖములు నీ తాత ఇచ్చినాడా, నీవే గడించుకున్నావా, ఇచ్చకూడదు అనుభవించచ్చు నా పాటలు అరే వేయితివి, ఇంత మగమాటమే లేదా ఎనకు లేచా, పలుగురాణేల పండుకుందామంటే ఘాతకమైన నల్లిపోతు బాధ, ఇలాగా కుట్టి కుట్టి బాధ పెడుతున్నాయి, అలాగే ఇంకో ఇటు చేరబడదామంటే మండగబ్బ బాధ, వాయిత్ ఇబ్బుసుకొని పాడుకుందామంటే బలిమి నోరుమూయి భటుల బాధ, అన్నీ బాధలేనా, అయ్యో కవీరు నన్ను వెర్రివాణి చేసి మోసపుచ్చిపోయాడా, అసలు రాముడు అనే దేవుడు ఉన్నాడా, ఉండి మరొకరికున్నవాడా అని చాలా బాధపడుతున్నాడు. నేను వజ్రాల పతకం నీకు చేయించాను, నీ మనస్సు వజ్రంగా మార్చావా స్వామి అంటుండేవాడు. అలాగే నేను నిత్య నైవేద్యాలు నీకు నిర్ణయించాను, నాకు ఎంగిలి అమ్మలు నిర్ణయించావా స్వామి అని బాధపడుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి గట్టిగా కొడుతుంటే నెత్తురుస్తుంటే, అయ్యో అక్కడ భద్రాచలంలో వసంతోత్సవం ఎలా జరిగిందో అని బాధపడుతుండేవాడు. బరబరా ఈడుస్తూ ఉంటే రథసేవ ఎలా జరిగిందో అని అనుకుంటుండేవాడు. ఇలాగా చాలా బాధపడుతూ మొత్తం మీద 12 ఏళ్ళు గడిచినాయి. ఒక్కరోజు నాకు అవకాశం ఏమిటి అయినా, నేను ఇవాళ గట్టిగా జారించాలి భగవంతుణ్ణి అన్నాడు. సరే తానిషాకు చెబితే ఆయన కాదే కానివ్వండి అన్నాడు, ఒప్పుకున్నాడు. ఆ రోజు తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగా అప్పుడు గుర్తొచ్చింది, ఇంతకాలం నేను కేవలం స్వామివారిని ప్రార్థించాను, అమ్మవారిని ప్రార్థించలేదు. అప్పుడు సీతామ్మవారిని ప్రార్థించాడు, నన్ను

సీతమ్మవారు శ్రీరామచంద్రమూర్తి వారికి మనవి చేసింది. తక్షణం 600,000 పైకి తీసుకొని వచ్చేసి తానీషాకి ఇచ్చారు. తానీషా వచ్చేసి రసీదు ఇచ్చాడు, అంతర్ధానమైనాడు. రామదాసు గారు అసలు శ్రీరామచంద్రమూర్తి వారిని గురించి, ఏమయ్యా రామా నీ మాయ బ్రహ్మాంధ్రాదులకు కూడా తెలియదని చెప్పేసి పొగిడాడు. ఆ తర్వాత భద్రాచలం ఫిర్కా రాముడికి ఇస్తాను తీసుకోండి అన్నాడు బాధపడినటువంటి తానీషా. అక్కర్లేదు, అది నాకు అక్కర్లేదు, అది దేవుడికే ఇవ్వండి అన్నాడు. సరేనన్నాడు, ధన్యుండి అన్నాడు ఆయన. ఆ తర్వాత చెరసాలను విడిపించారు. ఆ తర్వాత భద్రాద్రి చేరి పరమాత్మను యథాశక్తిగా సేవిస్తూ ఆఖరికి శ్రీమన్నారాయణమూర్తి వారు పంపించినటువంటి దివ్యవిమానంలో ఎక్కి వైకుంఠం చేరాడు భక్త రామదాసు. ఈ కథ విన్నవాళ్ళకి అందరూ సుఖశాంతులతో ఉంటారు అని మనవి చేస్తూ, మీ అందరికీ మనందరికీ శ్రీరామచంద్రమూర్తి వారు సర్వదా అనుగ్రహం ఉంచి మనమందరం రక్షించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: their final reply as per the schedule. Governor of Bihar, Lieutenant General Syed Atta Hasnain, and Minister of State for External Affairs, Pavitra Margarita, represented India at the funeral ceremony for former Supreme Leader of Iran, Grand Ayatollah Sayyid Ali Khamenei, in Tehran. In a social media post, Mr. Margarita said that they conveyed respect on behalf of the government and the people of India. They also extended condolences to the family of those who lost their lives in the recent conflict. In Wimbledon Tennis Championships, Novak Djokovic equaled Roger Federer's record for most match wins at Wimbledon as the seven-time champion defeated French star Arthur Rondaresh to reach the rounder of 16 today. In other round third of matches, world number one Jannik Sinner defeated US player Jenson Brooksby, while Jan Lennard Struff of Germany beat Daniel Medvedev. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. చివరిగా మూలాధార బంధం కథానిక వింటారు, రచన పఠనం శ్రీమతి వై పాప. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు వయలిన్ వాద్యం, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ వాద్యం. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి కీర్తనలు, ఇంకా శ్రీరామ నామాంకృత అన్నమయ్య కీర్తనలు. 12:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు వింటారు, ఇంకా బిర్యానీ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు వింటారు. రేపు 4:00 యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. 4:45 శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారు సమర్పించే జానపద గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్థానికంగా దొరికే పండ్లతో విలువ ఆధారిత పదార్థాలు, డాక్టర్ వి మంజువాణి గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:15 పంటసీమలు కార్యక్రమంలో వాము పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన చర్యలు, డాక్టర్ ఎం మాధవి గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. కష్టపడి సంపాదించుకోవాల్సింది కీర్తి, కష్టపడి నిలుపుకోవాల్సింది గౌరవం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:12 దాటి 56 సెకండ్లైంది. 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.